సహస్రవర్ష అష్టాత్రికంశ్చ సుంధద్భందైవ్యాయ కర్మణే దేవయజ్యాయై మాతరిష్వనః ఘర్మోసి ద్యౌరసి పృథివ్యసి విశ్వ

రామసే సస్నితమం పప్రితమం జుష్టతమం వన్హితమం దేవహూతమః కృతమసే హవిర్ధానందృగంహస్వమాహ్వామిత్రశ్చత్వాచక్షుషా ప్రేక్షే మాభేర్మా సంవిక్థామాత్వా హిగుంశిషమురువాతాయ దేవస్చత్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యామగ్నయే జుష్టం నిర్వపామి అగ్నేశోమాభ్యామిదం దేవానామిదమునః సహస్ఫాత్యైత్వా నారాత్యై సువరభివిఖ్యేషం వైశ్వానరం జ్యోతిర్దృగుంహంతాం దుర్యాద్యావా పృథివ్యోః ఉర్వంతరిక్షమన్విహ్యతి.

పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే పువో అగ్రే గువోగ్రహిమం యజ్ఞన్నయతాగ్రే యజ్ఞపతిం ధత్త యుష్మానింద్రో వృణీత వృత్రతూర్యే యూయమింద్రమవృణేధ్వం వృత్రతూర్యే ప్రోక్షితాస్థ అగ్నయే వో

ధాన్యత్ర రసవానస్పత్యస్స ఇదం దేవేభ్యో హవ్యకం సుశమిశమిష్వా ఇషమావదోర్జమావద్యుమద్వదత వయకం సంఘాతం జేష్మ వర్షవృద్ధమసి ప్రతిత్వా వర్షవృద్ధం వేత్తు పరాపూతకం రక్ష పరాపూత అరాతయో రక్షసాం భాగోసి వాయుర్వో వివినక్తు దేవో వస్సవిత హిరణ్యపాణిః ప్రతిగృహ్ణాతు వా భాగ ఏకాదశ చ అవధూతకం రక్షోవధూత అరాతయోదిత్యాస్త్వగసి ప్రతిత్వా పృథివీవేత్తు దివస్కం భరిరసి ప్రతిత్వాదిత్యాస్త్వగ్వేత్తు ధిషణాసి పర్వత్యా ప్రతిత్వా దివస్కం భనిర్వేత్తు ధిషణాసి పార్వతీ ప్రతిత్వా పర్వతిర్వేత్తు దేవస్త్యత్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యామధివపామి ధాన్య

ధర్మాసిదిశోదృగం హయోనింద్రుగం హ ప్రజాంద్రుగం హ సజాతానస్మై యజమానాయ పరియోహ చితస్థ ప్రజామస్మైరయమస్మై సజాతానస్మై యజమానాయ పరియోహ భగోణామంగిరసాంతపసాతప్యద్భయ్యాని ఘర్మే కపాలాన్యుపచిన్వంతి వేధసః పోష్ణస్తాన్యపి వ్రత ఇంద్రవాయో విముంచతాం చక్షురష్టాచత్వారిగుంసిత్యా సంవపామి సమాపో అద్భిరగ్మత సమోషధయోరసేన సగం రేవతీర్జగతేభిర్మధుమతేర్మధుమతేభిస్సృజ్యధ్వం అద్భ్యః పరిప్రజాతాస్థసమద్భిః పృచ్యధ్వం జనయత్యేత్వా సంయోమ్యగ్నయేత్వాగ్నేశోమాభ్యాం మఖస్య శిరోసి ఘర్మోసి విశ్వ

ేష్టి వయన్ విష్మస్తమతో మా మౌగరరుస్తే దివం మాస్కానువసవస్వా పరిగృహంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్వా పరిగృహంతు త్రైష్టుభేన ఛందసా దిత్యాస్వా పరిగృహంతు జాగతేన ఛందసా దేవస్య సవితుస్సవే కర్మ కృణ్వంతి వేధస అర్తమస్యృత సదనమస్యృత శ్రీరసి ధాసి.

తేషతో యజమానస్య పరిధిరిడ ఈడిత ఇంద్రస్య బాహురసి దక్షిణో యజమానస్య పరిధిరిడ ఈడితో మిత్రావరణోత్వోత్తరతః పరిధత్తాం ధ్రువేణ ధర్మణా యజమానస్య పరిధిరిడ ఈడితః సూర్య

0: బాహురసి ప్రియే సదసి పంచదశ చ. ఓం.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
2: ఓం నమః శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం.org, ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ శివ స్తోత్ర. ఇన్ దిస్ యు ఆర్ అబౌట్ టు లిజన్ దయాకరో భగవాన్ శంకర్, ప్రెసెంటెడ్ బై మరగదమణి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ్.

నమః. ఓం విశ్వక్షేత్రాయ నమః. ఓం విశ్వగోణగే నమః. ఓం విశ్వలోచనాయ నమః. ఓం విశ్వసాక్షిణే నమః. ఓం విశ్వమూర్ధ్నే నమః.

0: నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఓం నమో భగవతే రుద్రాయ. శివమయమైన సభా సదస్సుకు శవనయ నమస్సులు తెలియజేసుకుంటూ సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుణ్ణి చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు గనక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమ అని చెప్పారు. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదనమాట, అది అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన? అలాగా ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదాం, నిలిపోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయనవి. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. దీనికి మనకు పురాణాల్లో బ్రహ్మాదయో యత్కృత లోకపాలా అనే మాట కనబడుతుంది. బ్రహ్మాది లోకపాలకులు కూడా ఆయన చేత నియమింపబడినటువంటి వారు. అందుకు సర్వకారుండైనటువంటి వాడు సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాస్తే సంప్రసూయంతే, బ్రహ్మ విష్ణు రుద్రాదులందరికీ మూలమైన ఏ పరమాత్మ ఉన్నాడో ఆయనే సేనాని, దిశాంచపతి అని చెప్పబడుతూ కారణంతో ధ్యేయ సర్వైశ్వర్య సంపన్న శంభు అని మనకు శాస్త్ర ప్రమాణం. సర్వమునకు కారణమైనటువంటి వాడు, సర్వులకు ఏకైక ధ్యేయమైనటువంటి వాడు. ధ్యేయము అంటే ధ్యానింపదగిన వస్తువుని ధ్యేయము అంటారు. శివుడొక్కడే ధ్యాతవ్యుడు, మంతవ్యుడు, ద్రష్టవ్యుడు, శ్రోతవ్యుడు. మరి ఇతడు సదా నిధి ధ్యాసితవ్యుండు, శ్రోతవ్యుడు, ఆతండు, మంతవ్యుడు, ఆతండు, ద్రష్టవ్యుడు అని శ్రీనాథుడు పరవశించి చెప్తాడు కాశీఖండంలో. ఆయన ధ్యాతవ్యుడు, నిధిధ్యాసితవ్యుడు, ద్రష్టవ్యుడు, చూడదగిన వాడు, వినదగిన వాడు, మననం చేయదగిన వాడు, సర్వము ఆ పరమేశ్వరుడే. అందుకే సర్వ దేవతల చేత పూజింపబడేవాడు గనక వీరందరూ కూడా సేనల స్థానంలో ఉంటే సేనానియై దిక్పాలకులకు దిక్కై, దిక్కులకు దిక్కై ఉన్నటువంటి వాడు. అందుకే నీకు ఎవడరా దిక్కు అని హిరణ్యకశిపుడు అడిగితే దిక్కులకు కూడా ఎవడు దిక్కో వాడే నాకు దిక్కు అని చెప్పాడు. ఆయనే ఇక్కడ చెప్పబడుతున్న ఈ స్వామి. ఇది విశేషించి సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రతేజాన్ని మనకు చెప్పడం అసౌ అసౌ గుర్తుపెట్టుకోండి. అంత దగ్గరవాడు రుద్రుడు, ఇదొక్కడ చాలు. ఆ సూర్యుడు ఎంత దగ్గరవాడు అంత దగ్గరవాడు. అయ్యా సూర్యుడికి మనకు చాలా దూరం ఉంది, అందుకే ఆయన మన కోసం వస్తున్నాడు ఇన్ని రూపాలతో. సూర్యుడు మనకు అతి దగ్గరవాడు, అది అందుకే అంతరాదిత్యోపాసనలో వాడేటువంటి విశేషణలో అంతరాదిత్యోపాసనకు విద్య ఉందండి. అందులో వాడేటటువంటి మంత్రముల్లో ఈ మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన నమో హిరణ్య బాహవే మొదలైనవన్నీ కూడా ఈ అంతరాదిత్య ఉపాసన గురించి మీకు తెలియాలంటే ఛాందోగ్యోపనిషత్తులో అంతరాదిత్య సంబంధమైన విషయం మనకి గోచరిస్తుంది. యయేషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రుహు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని మనకు కనిపిస్తున్నది. అక్కడ కూడా ఆత్మవిద్య ఆవిష్కరణకి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి హిరణ్మయ పురుషుని ధ్యానించమన్నారు. అదే విధంగా మనలో పీతాభాస్వత్యనూపమా అని ఎవడైతే ఉన్నాడో ఆయనే హిరణ్య ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని చెప్పబడేవాడు. ఆయన లోపల ఉంటే ఆయన బాహువులతో విస్తరింపజేసి సేనలు అంటే ఇంద్రియములు అని అర్థము. ఇంద్రియాల్లో తన శక్తుల్ని ప్రసరించి మన జీవితానికి ఒక దిక్కై, ఒక డైరెక్షన్ అయి నడిపిస్తున్నటువంటి పాలకుడు. అందుకు ఇది అంతరాదిత్య స్వరూపమైనటువంటి వాడు. అందుకే హిరణ్య బాహవే, హిరణ్యం అంటే ఇక్కడ చైతన్యం అని అర్థం. ఆ చైతన్యమే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి విశేష లక్షణం. ఆ హిరణ్యమైనటువంటి చైతన్యమే బాహువులుగా, బాహువులు అంటే విస్తరింపజేసేవాడికి బాహువులు అని అంటారు. మన లోపల ఉన్న ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది తన చైతన్యాన్ని విస్తరింపజేసి ఇంద్రియాలంతా నింపింది. అప్పుడు ఆ ఇంద్రియాలన్నీ కదులుతున్నాయి. ఇంద్రియ రూప దేవతలు వీళ్ళు శానలయ్యారు. ఈ శానల్ని ఎవడు కదులుతున్నాడు వాడిని లోపలికి రా చూడు. వాడు నీ దేహానికి దిక్కునిచ్చినటువంటి మూలం. ఆయన కూడా ఉంటేనే నువ్వు మిగిలినవన్నీ పోల్చుకోగలుగుతున్నావు గనక ఆయన దిశాంచపతయే నమః సర్వజీవుల హృదయ మండలంలో ఆ చిరాకాశంలో ప్రకాశించే మహాసూర్యుడు ఈ పరమశివుడు. అది అంతరాదిత్యోపాసనకి మనం గ్రహించవలసింది. ఆ స్వామి నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం పతయే నమః. నమో వృక్షేభ్యః, ఇక్కడ కూడా వృక్షాల రూపంతో ఉన్నటువంటి స్వామికి నమస్కారము అని అన్నారు. చెట్ల రూపంతో ఉన్న పరమేశ్వరుట. ఇదేమిటండి, చెట్లకి పుట్లకి కూడా నమస్కారం చేస్తారా? అందుకే మేము గొప్పవాళ్ళం అయ్యాం, భారతదేశం గొప్పవాళ్ళ గొప్పదయ్యాం. చెట్టుకి పుట్టకి దండం పెట్టే జాతి గొప్పదండి. చెట్టులో పుట్టలో కూడా ఈశ్వరుడున్నాడని దర్శించగలిగే జాతి మనది. అందుకే చెప్తున్నాం, మన దేవుడు పరలోకమునందుండి గమనించడు, ప్రతి వస్తువు ఎందు ఆయన ఉండి గమనిస్తూ ఉంటాడు. కనుకనే చెట్టులో పుట్టలో రాతిలో రప్పలో అన్నిట్లో ఉన్నాడు గనక అన్నిటికీ నమస్కరిస్తాం మనం. రాతికి పసుపు రాసి దండం పెడతాం, ఇది అజ్ఞానమని వాడంటాడు, నీది అజ్ఞానమని మనం అనాలి. దాన్ని కూడా నమస్కరించి తల వంచగలిగే ఉత్తమ సంస్కారం మన జాతిది. అందుకు పరమేశ్వర విభూతి దేవుల్లో కనిపిస్తుందో ముందు వాటికి నమస్కారం చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఎక్కడ పెడితే అక్కడ నమస్కరిస్తావు. అందుకు పరమేశ్వరుణ్ణి అక్కడ వర్ణించినప్పుడు నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంత పతయే నమః అని మళ్ళీ భూమి మీద రాగానే దేన్ని నమస్కరించారు?
1: నమో వృక్షేభ్యో, చెట్లకు నమస్కారం అనండి, తప్పేం లేదు. దీనికి ఏదో వెతికి తీద్దామని ప్రయత్నించండి. వృక్షముల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. వృక్షాన్ని రుద్రుడిగా దర్శించడం చేతనవ్వాలి. ఒక్కొక్క చెట్టుని చూస్తే చని జడలు విరవూసు కూర్చున్న రుద్రుడిలా కనిపించితే అంతకన్నా కావలసిందే ఉందండి. నమో వృక్షేభ్యో, పచ్చని జడలతో ఉన్నటువంటి పరమశివుణ్ణి వృక్షంలో చూస్తే ఎంతమంది ఉన్నారో వృక్షేభ్య, బహువచనది. వృక్షముల రూపములతో ఉన్నటువంటి వాడు హరికేశేభ్య, మనకు అర్థం కావడానికి చెప్తున్నాడు. హరి అంటే అర్థం ఆకుపచ్చని వర్ణం, హరిత వర్ణం దాని నుంచి వచ్చింది. హరికేశేభ్య అంటే ఆకుపచ్చని వర్ణము గల కేశములతో ఉన్న వృక్షములకు రూపములో ఉన్న రుద్రులకు నమస్కారము. ఎంత బాగా చెప్పాడు చూడండి. అందుకే చెట్లని దేవతల్లా కాపాడుకోవాలని చెప్పింది. ఈ మంత్రం అర్థమైతే వృక్షో రక్షతి రక్షిత అని బోర్డు లెక్కలేదు మనకి. ప్రతి చెట్టుని పరమేశ్వరుడుగా చూడగలిగితే ఒక చెట్టుని పెంచి దానికి నీరు పోయడమే రుద్రాభిషేకం అని భావించగలం చాలు అది చేయగలిగితే. అందుకే మనం తోటలు పెంచుకుంటాం, ఇంట్లో తులసికోట పెట్టుకుని అందులో పోసి పరమేశ్వరుడికి సమర్పించాం అంటాం. అలాంటి మన ఇళ్లలోంచి తులసికోటను కూడా తీసేయడానికి వస్తున్న దుర్మతాలను చూస్తూ ఉన్నాం. చిట్ట చివరికి మనకు ఆ రక్షణ కూడా లేకుండా చేద్దామని. ఇక్కడ నమో వృక్షేభ్య, వృక్షముల రూపములతో ఎన్ని రూపాలండి? బిల్వములు, మారేడు, దేవతావృక్షం పేర్లు చెప్తున్నాం, అశ్వత్థము, రావి, ఇవన్నీ ఈశ్వర రూప వృక్షములు అని. తులసి, ఉసిరిక, కదంబం, ఇవన్నీ దేవతావృక్షములు. ఇది మిగిలిన వృక్షాలని దేవతలు కావా? సర్వము పరమేశ్వరుడే, అన్నీ పెడతాడు ఆయన. విషవృక్షాలు ఆయనే పెట్టాడు. అలాగని చెప్పి దేవతావృక్షం అనేది నోట్లో వేసుకుంటామా? అది దేవతావృక్షమే, మరెవరికో మనకు తెలియదు. లేదా ఏ ఔషధానికో. జిల్లేడు కూడా గొప్పదే, కానీ ఎంతో గొప్పదని కళ్ళకు అద్దుకోలేం కదా, తులసిని అద్దుకున్నట్టు. అలాగే తులసి రసం తాగినట్టు జిల్లేడు పాలు తాగలేం కదా. ఎందుకు? అది అవసరమే, దానిని మరో రోగానికి వాడుకుంటాం. కనుక ప్రతిదానికి ఒక దివ్యత్వం పెట్టాడు ఆయన. కానీ ఈశ్వర విభూతి అని ఒకటి ఉంటుందండి. నిప్పు అంతా ఉన్నా కొన్ని చోట్ల నివురు లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా విశ్వేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నా తన పూర్ణ లక్షణం కొన్నిటి ద్వారా ప్రకటిస్తూ ఉంటాడట. అది విశేషం. అందుకే విభూతి యోగంలో ప్రత్యేకంగా ఆయన చెప్పడానికి అర్థం అది. వృక్షముల్లో దీన్ని నేను ఇలా వివరించారే, దాని ద్వారా ముందు తెలుసుకోగలవు. ముందు అలా తెలుసుకుని చెయ్యగా చెయ్యగా అంతగా ఆయన తర్వాత కనిపిస్తాడు. అందుకే ఇది విభూతి యోగమే. మీకు రుద్రం అంటే ఏమిటో కాదు, విశ్వరూప సందర్శనం విభూతి యోగం, ఈ రెండే, ఇంకేమిటో కాదు. భగవద్గీతలో విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం ఏవి చెప్పబడ్డాయో అదే రుద్రం అంటే మరేమిటో కాదు. దీని యొక్క పూర్ణ పరమార్థం కూడా రుద్రం వై విశ్వరూపిణం, విశ్వరూపుడైన రుద్రుణ్ణి చూపించబోతోంది. అంటే శివాయ విష్ణురూపాయ అనే దాన్ని చూపించబోతున్నది. విశ్వరూపుడైన రుద్రుణ్ణి చూపించబోతోంది. ఆ రుద్రుడు రుద్రం వై విశ్వరూపిణం అని జానశ్లోకంలోనే మనకు చెప్పడంలో కారణం ఇది. ఆయన విభూతుల రూపంతో ఉన్నాడు. అయితే గీతలో చెప్పే విభూతి యోగం ఒక్కొక్క దానిలో ఉన్న ఒక్కొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది, లేదా కొన్నింటిలో ఉన్న ఒక గొప్పతనాన్ని చూపిస్తుంది. రుద్రంలో విభూతి యోగం ఎలాంటిది అంటే ప్రతిదానిలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తుంది. అదే చిన్న తేడా. ప్రతిదీ గొప్పదే, దాన్ని నమస్కారం చేయి, ప్రతిదీ గొప్పదే. నీ యొక్క పరిమిత దృష్టితో ఇది ఘోరమని అది అఘోరమని, ఎందుకు నీకు ఘోరమని. కానీ ఆయనకి మాత్రం సర్వసముడు ఆయన. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఆయన సముడై సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అందుకే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ప్రతి దాంట్లో ఎలా ఉన్నాడో చూడు, అది విశేషం. అందుకే ఆ పరమేశ్వరుడు ప్రతి దానిలోంచి నిన్ను అనుగ్రహిస్తున్నాడు. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో. అది లేకపోతే తినగలమా అండి, బ్రతకగలమా చెప్పండి? పచ్చని పొలాలు చూడగానే పరమేశ్వరాన్ని నమస్కరించమని చెప్తోంది వేదం. అలాగా హరికేశేభ్యః, పచ్చని కేశములు కలిగినటువంటి వృక్షముల రూపములో ఉన్న స్వామికి నమస్కారము. ఇది మనం గమనించేది. సరే, హిరణ్యబాహవేశే నాణ్యే అని చెప్పిన తర్వాత, దాన్ని అంతరాదిత్య ఉపాసన అని చెప్పిన తర్వాత, మరి ఇటువైపు కూడా రావాలి కదా, నేను దీన్ని కాదనట్లేదు కదా, అందుకు అటువైపు వద్దాం. ఏమిటయ్యా ఈ వృక్షము, ఏమిటయ్యా హరికేశములు అంటే, ఈ వృక్షం గురించి కూడా వేదం వర్ణించింది. ఆయన వృక్ష ఇవ దివి తిష్టత్యేకః అని వర్ణం ఉన్నది. అంటే వృక్షము వలె స్తబ్ధుడై ఉండువాడు అని. వృక్షాన్ని చూడండి, అలా ఉంటుంది కదలకుండా నిశ్చలంగా, ఎవరికి ఏది కావాలో వాళ్ళు దూసుకుపోతుంటారట దాని నుంచి, అలా చూస్తూ ఉంటుందిట. రాయితో కొట్టుకుని పండు తీసుకుపోతాట, తీసుకుపోని ఒకడు చక్కగా చేతితో కోసి తీసుకుపోతాట, తీసుకుపోని అలా ఉంటుందిట. మళ్ళీ వాడు తీసుకుపోగానే మళ్ళీ చిగుళ్ళిస్తూ ఉంటుందిట. ఇది వృక్షానికి ఉన్నటువంటి ఆ లక్షణం. అలా వృక్షానికి ఆ లక్షణం ఇచ్చినవాడు ఈశ్వరుడు, ఆయన అనుగ్రహం ఉంది కనుక ప్రతి ఉపాధికి ఆ ఉపాధికి అనుగుణమైన ఐశ్వర్యం ఇచ్చినవాడు ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి, మీకు తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకి, ఈ శరీరం నాది అనుకున్నాం కనుక నా కన్ను భలే అందంగా ఉంది కదా, నా కంటికి ఇప్పటివరకు సైట్ రాలేదండి 70 ఏళ్ళైనా. అదే వీడి క్రెడిట్ లాగా, కన్ను తెచ్చుకోవడమే వీడి క్రెడిట్ కాదు, దానికి సైట్ లేకపోవడం అంటే కంటికి సైట్ ఇచ్చిన వాడు వీడికి అంతకాలం చూపు ఉండే యోగం ఉంది కనుక తన నుంచి చూపు అనే శక్తిని అక్కడ పెట్టాడు ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి, తనలో ఉన్న దర్శన శక్తిలో ఆ దర్శన శక్తిని ఆయన ఇక్కడ ఇచ్చాడు వీడి యొక్క పుణ్య విశేషం చేత. అలాగే పట్టుకునే లక్షణం చేతికి ఇచ్చాడు, స్పర్శ లక్షణం చర్మానికి ఇచ్చాడు, తన అనంత శక్తుల్లోంచి ఇచ్చాడు స్వామి. ఆ ఇచ్చిన ఉపాధి పెట్టుకుని నేను బాగున్నానా లేదా, నేను పొట్టిగా ఉన్నానా, నేను పొడుగ్గా ఉన్నానా, నేను అందంగా ఉన్నానా, ఇవి నేను నేను నేను అనుకుని ఆయన ఇచ్చిన దేహం మీద కూడా మనకు రైట్ లేదండి, అది ఆయన ఇచ్చింది. అందుకు జీవుడు దేహం కాదు, దేహం అంతా ఈశ్వరుడే. దేహం చూడండి ఏకంగా అటువర్లిందో, దేహం జడం కాదు, దేహం ఈశ్వరమయం. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రహురవ్యయం. ఎంత బాగా చెప్పాడండి, ఇది పచ్చనిదే, దీనిలో కూడా పచ్చదనం ఆ చైతన్యం ఉంటేనే చెట్టు పనిచేస్తుంది. ఇది ఎక్కడి నుంచి పుట్టింది అంటే దీని మూలం కింద వెతకడం కాదు, వెనక్కి చూడాలి, ఆ పైనుంచి వచ్చింది అది. అంటే దీనికి మూలం, ఈ చెట్టు అంతటికి మూలం ఎవడు, పరమాత్మ అనే విత్తనం, అది నీ గుండె లోపలుంది. ఇది తెలియాలంటే వెనక్కి వెళ్ళు. ఊర్ధ్వమూలం, ఊర్ధ్వం అంటే ఏదో కాదు, హృదయస్థానమే ఊర్ధ్వం. మనలో ఆకాశం నుంచి క్రిందికి వచ్చిన ప్రపంచం, ఈ దృష్టి కూడా చూడండి, రెండును మనం అనుభవిస్తున్నటువంటిది భూమి. ఇటు వద్దాం, మళ్ళీ శరీరం దగ్గర మళ్ళీ వద్దాం, ఇటు అటు తిప్పడమే పని ఇప్పుడు మనకి. ఇక్కడ ఈ ప్రపంచాన్నంతటి కూడా వృక్షంగా వర్ణించింది వేదం. ఎలాగో మీరే చూడండి, వేదం ఇచ్చిన కవిత్వం ఎవడో ఇవ్వలేడు. అసలు మామూలు కవిత్వాలే అర్థం కాని స్థితిలో ఉన్నాం మనం, వేద కవిత్వం దాకా ఎందుకు. కానీ వేదం ఇచ్చిన కవిత్వం చూస్తే మనం చెట్టు యొక్క ఫలితం అంతా ఎక్కడ పొందుతాం, కొమ్మలు, పచ్చని ఆకులు, వాటి నుంచి వచ్చే పళ్ళు, వాటిలోంచే పొందుతున్నాం. అంతేగాని కాండం దగ్గరికి దొలిచి వేళ్ళు పొలిచి అలా పొందట్లేదు కదా. అయితే ఆ చెట్లు వేరే, అవి పక్కన పెడదాం, మళ్ళీ ఎటో వెళ్ళిపోవద్దు, ఇక్కడ ఆలోచించండి. అయితే మనకి కావడానికి చెట్ల యొక్క ఫలం ఏరుకోవడానికి ఎక్కడికి వెళ్తాం, పైకి వెళ్ళి ఏరుతాం. కానీ పరమేశ్వరుడు అనేటువంటి విత్తనం నుంచి వచ్చిన చెట్టు యొక్క ఫలాలు మనం పైకి వెళ్ళి ఏరట్లే, కింద నుండి ఏరుకుంటున్నాం. అంటే అర్థం, ఈ భూమి నుంచే ఈశ్వరుడు ఇచ్చిన ఫలితాలన్నీ పొందుతున్నామా లేదా చెప్పండి. ఆయన ఇచ్చిన ప్రతి ఫలితం ఇక్కడి నుంచే పొందుతున్నాం. వర్షం కానివ్వండి, వెలుగు కానివ్వండి, పంటలు కానివ్వండి, రత్నాలు కానివ్వండి, ధనాలు కానివ్వండి, బంగారాలు కానివ్వండి, ఆఖరికి మనం అనుభవించే సుఖాలన్నీ ఎక్కడ పొందుతున్నా, క్రింద పొందుతున్నాం. ఈ క్రింద పొందుతున్న దానికి అంతా ఎక్కడి నుంచి వస్తుంది, పై నుండి వస్తుందని మనకు తెలుసు. అందుకే ఊర్ధ్వమూలం అధశాఖం, ఇది విశేషం. ఇది ఇవాళ ఇలా కనిపిస్తుంది కానీ రేపు ఇలాగే ఉంటుందని చెప్పగలవా? అశ్వత్థః అంటే రేపు, రేపు ఇలాగే ఉంటుందని చెప్పలేవయ్యా. అందుకే అశ్వత్థః, రేపటి గురించి ఆలోచించకు, ఇప్పుడు కనిపించే స్వరూపించు. అది మారుతూ మారుతూ ఉంటుంది, ఇవాళనుంటే రేపు ఉండదు. అందుకే అశ్వత్థః, అది విశేషం. జగద్రూప వృక్షమే అశ్వత్థ వృక్షము అని చెప్తున్నాడు. ఇది ఇది పెద్ద రావి చెట్టు అంటే రావి చెట్టు బొమ్మ వేసుకుని చూడడం కాదు. ఇక్కడ అశ్వత్థము అంటే ఇవాళున్నట్టు రేపు ఉండని నిత్య పరిణామ పేశలమైన జగద్రూప వృక్షము. దీని మూలం అక్కడుంది, దీని వేదాంతం దాకా వెళ్ళక్కర్లే. ఆ సూర్యభగవానుడి పైనన్న వాడి దగ్గర నుంచి ఈ భూమి మొదలైనవన్నీ నడుస్తున్నాయంటే క్రింద ఉన్న మనకి దృశ్యం ఎలా కనిపించింది, అక్కడ కనిపించింది కదా అలా దర్శించడం, ఇక్కడ నుంచి చూసినప్పుడు అక్కడ కనబడే దృశ్యం. అలాగే ఈ దేహము కూడా అశ్వత్థము, ఇవాళ ఉంది కానీ రేపు దీని పరిస్థితి ఏంటో నువ్వు చెప్పలేవు. అందుకే ఈ దేహ రూప వృక్షం ఇది అశ్వత్థం, ఇదే బ్రతుకు అంటే. అందుకే సంసారమే వృక్షం. సంసారం అంటే బ్రతుకు. సంసారానికి రెండు అర్థాలు, సంసారం అంటే జగత్తు, సంసారం అంటే బ్రతుకు. ఇది నైఘంటిక అర్థం, నిఘంటువులు చెప్పిన అర్థం. లోకంలో వాడే అర్థాలు వేరు, సంసారం అంటే కాపురం. ఇంకా నీకు సంసారం లేదా అంటాడు, లేదండి అంటాడు వాడు. ఇది కాదు, సంసారం ఎప్పుడు ఉండేదే అదే అన్నారు. ఒకడెవరో అడిగట్ట, అయ్యా నీకు పెళ్లి పెటాకులు అయ్యాయా, ఇంకా వంట అది నువ్వేనా అన్నట్ట. పెళ్లి పెటాకులు అయ్యాయండి, వంట అది కూడా నేనే అన్నట్ట. ఇది పక్కన పెడదాం. అంటే అది పెళ్ళి అయిన తర్వాత మారిపోయేది, పెళ్లికి ముందు ఉండేది కాదు, ఎప్పుడు ఉండేదే అని. ఈ జీవితం వ్యవహారమే అంత. అందుకే సంసారం అంటే ఏదో కాపురాలు చేసుకుంటే పెళ్లి చేసుకుంటే బోల్డ్ కష్టాలండి అన్నట్ట. అసలు బ్రతుకే కష్టం. అది కష్టం అనుకుని ఇక్కడ ఆగాడంటే ఇక్కడ మరొకటి కష్టం. అందుకు ఇష్టానుసారం బ్రతకడం ముందే అది బరి లేకుండా గిరి లేకుండా తిరిగే పరిహిమాని జీవితం అది. అందుకు ఈ సంసారమే ఒక కష్టమయం, కానీ అందులో ఈశ్వరుని నువ్వు దర్శించగలిగితే అంత ఇష్టమయం మరొకటి ఉండదు. అందుకే ఈ సర్వ జగత్తు, ఈ సంసారం, నీ బ్రతుకు, నీ శరీరమే ఒక అశ్వత్థ వృక్షం. అది రేపు ఉంటుందో ఇవాళ ఉంటుందో తెలియదు, ఉన్నప్పుడే దాన్ని వాడుకో చక్కగా. దీనికి శాఖ ఏది, దీనికి మూలం ఏదో అటు చూడు. ఊర్ధ్వమూలం క్రింది చూసి తెరక్కయ్యా, పరమేశ్వరుడు ఊర్ధ్వ దృష్టినిచ్చాడు. ఇంక జంతు ఇంకే జంతువుకి ఇవ్వలేదు అది. మిగిలిన జంతువులన్నీ అడ్డంగా చూసేవి, కిందికి చూసేవి, తిరిగి జంతువులు. మనిషి ఊర్ధ్వం చూడగలడు, ఏది మూలమో చూసే అవకాశం ఇచ్చాడు పరమేశ్వరుడు. అందుకే దీని అంతటికీ ఏది మూలం, వృక్షానికి మూలం వెతుకు అది చెప్తున్నాడు. చెట్టు చూసి పైన ఆకులు పళ్ళు ఏరుకు తినడం కాదయ్యా, దీనికి మూలం ఉందే దాన్ని విస్మరించకు. విస్మరిస్తే దాన్ని నువ్వు తడుపుకోలేవు, దాన్ని తడుపుకుంటేనే ఈ చెట్టు బ్రతుకుతుంది. కనుక ఈ చెట్టును బ్రతికించే అసలు మూలాన్ని తెలుసుకో. అసలు మూలం వెతకాలి. ఆ వెతకడమే ఇంద్రియములు పనిచేస్తున్నాయి. నిజమే బాగుంది, ఇందులోంచే నేను అన్ని అనుభవిస్తున్నాను, అవునా కాదా అండి? ఎంత గొప్ప దృశ్యం ఎదురుగా ఉన్నా నా దగ్గర చూడగలిగే కన్ను లేనప్పుడు ఏం ప్రయోజనం? అందుకే ఇంద్రియములనే ఈ చెట్టు ఉన్నదే, దీని నుంచే మనం ఆనందిస్తున్నాం. ఈ చెట్టుకి ఏది మూలం, ఈ ఫలాలు అనిపిస్తున్న దానికి ఏది మూలం? నా ఇంద్రియాల్లో ప్రసరించే చైతన్యం మూలం. అయితే ఇంద్రియాలకు చైతన్యం సహజ లక్షణమా? సహజ లక్షణం అయితే నేను పడుకున్నప్పుడు ఏమయ్యాయి ఇంద్రియాలు? ఆ దేహం పోయిన నుంచి ప్రాణం పోతే ఏమయ్యింది ఆ ఇంద్రియాలు? అంటే ఇంద్రియాలకు చైతన్యం సహజ లక్షణం కాదు, ఇంద్రియాల్లో చైతన్యం ప్రసరిస్తోంది అని అప్పుడే ఒక స్టెప్ దాటం, ఇంద్రియాలు దాటం. ఇంద్రియాలు వెనకాలేముంది, ఇంద్రియాలని ప్రేరేపించే బుద్ధి శక్తులన్నీ ఉన్నాయి. సరే, బుద్ధి పనిచేస్తుంది ఎంతవరకు? కొందరికి ఇంద్రియాలు ఇవి పనిచేయకపోయినా ఒళ్ళు కదలదు కానీ ఆలోచనలు ఉన్నాయండి అంటాడు వాడు. సరే, ఆలోచనలు ఉన్నాయి సంతోషం. ఈ ఆలోచనలు ఎందువల్ల ఉన్నాయి? ప్రాణం ఒకటి ఉంది కనుక. ఈ ప్రాణం ఎందువల్ల ఉంది? చైతన్యం ఒకటి ఉంది కనుక. అది నశించనిది, అది మూలం. అది ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం, దాని వైపు వెళ్ళవయ్యా పట్టుకో అని. అయితే ఈ మూలం శక్తే వృక్షమంతా వర్తించింది. ముందు నువ్వు చూడాల్సిందేమిటి? వృక్షమును ముందు చూస్తావు, తర్వాత మూలాన్ని చూస్తావు. అందుకే ఇంద్రియాలను నిరసించవద్దు. ఇంద్రియాల్లో ప్రసరించేది ఈశ్వర చైతన్యమే అని తెలుసుకుని ఆహా ఆనందించు. ఎంత బాగా ప్రసరిస్తున్నావయ్యా, నా కంటి నుంచి చూపుగా ఉన్నావా? నా కంఠంలో ఇన్ని పలుకులు పలికే శబ్దశక్తిగా ఉన్నావా? నా చెవికి వినగలిగే శక్తినిచ్చావా అని ఆలోచిస్తే ప్రపంచం చూడక్కర్లే, బ్రతుకు చూసి పరవశించిపోవచ్చు. నాలో ఇన్ని రకాలుగా స్వామి చైతన్యాన్ని నింపుతున్నాడే, ఇలా చిందులు వేశాడండి ధ్రువుడు. గొంతు నుంచి పలుకు రాలేదు, విష్ణువు ఎదురుగా కనబడ్డాడు. స్తోత్రం చేయాలనిపిస్తోంది, స్తోత్రం రావట్లేదు, ఏడిచాడు, కింద పడ్డాడు, దొర్లేడు. వెంటనే నారాయణుడు అవస్థ చూశాడు, శంఖం తగిలించేట బొగ్గకి వెంటనే స్తోత్రం వచ్చింది. ఓ స్వామి, నా లోపల నిద్రించే పలుకుని నా నుంచి పలికిస్తున్న స్వామి, ఒక అక్కడే కాదు నా చేతులు కాళ్ళు ఇన్నింటి నుంచి చైతన్యాన్ని నింపుతున్న స్వామినికి నమస్కారం అన్నాడు. ఎప్పుడు తెలిసింది అతనికి ఆ శంఖం తగిలిస్తే పలుకు పలికే పటిమ నాది కాదు ఆయింది అన్న విషయం అప్పుడు తెలిసింది. ఇలా లోపల నుంచి నా చేత పలికించే, నా చేత కదిలించే వాడు వాడు, అదే అధివక్త అని మనం చెప్పుకున్నాం స్వామిని. ఇలా లోపల ఉన్నావే స్వామి, కనుక ఈ వృక్షానికి చైతన్యం ఇచ్చే ఓ మూలస్వరూప అని తెలుసుకున్నాడు. అందుకే ఇలాగ ఒక వృక్షంలో చైతన్య రూపంలో ఎలాగైతే మూల చైతన్యం నిండి ఉందో అదే విధంగా ప్రకృతిలో ప్రతి వాడిని కూడా నిండిపోయి వాడి బ్రతుకు వృక్షాన్ని నడిపిస్తూ దాన్ని పచ్చగా ఉంచేవాడు ఆయనే. అందుకే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశువునాం పతయే నమః ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్. ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి ఇక్కడ. విశ్వాన్ని వృక్షంతో పోల్చితే ఇప్పుడు శరీరం గురించి అర్థమైపోయింది, ఇంకా చెప్పక్కర్లేదు అనుకుంటాను. సాధనతో తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు జగద్రూప వృక్షం గురించి మళ్ళీ ఆలోచిస్తే, ఈ జగత్తు అంతా కూడా ఒక మహావృక్షమైతే దీనికి ఏది పర్ణములు, ఏది మూలమో చెప్తున్నాడు. మూలమేది చెప్పేశాడు, ఊర్ధ్వమునందున్న పరమాత్మే దీనికి మూలం. పరంధామము నుంచి వచ్చే ఆ మహా చైతన్యమే నీకు క్రిందికి కనిపిస్తున్న ఈ మొత్తపు జగత్తుకి మూలం. అందుకే ఇది అధహ అని కనబడుతున్నా, అక్షహ అంటే పైన అంతరిక్షం అనే మాట కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇది అధహాని కనబడుతున్నా, ఇది అక్షజ, అక్షము నుంచి వచ్చింది, అయ్యా ఊర్ధము నుంచి వచ్చింది. అందుకే అధోక్షజ అనే విషయం మనకు చక్కగా చెప్పబడుతున్నది. ఆ అంతరిక్షం అనంతమైన ఆకాశానికి ఆవరు కూడా ఎవడున్నాడో వాడు మూలం, ఆ ఊర్ధమునందున్నవాడు, వాడు పంపిస్తున్నాడు. ఇది తెలుసుకుని చెట్టు యొక్క సమగ్ర జ్ఞానం మూలం నుంచి కొమ్మల వరకు ఉండాలి. అది లేనప్పుడు మూలాన్ని మర్చిపోతే దీన్ని మనమే ఎండబెట్టుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ జగత్తు పచ్చగా ఉండాలంటే మూలాన్ని తడపాలి. మూలాన్ని తడపాలి అంటే జగన్ మూలమైన పరమేశ్వరుని నిత్యం ఆరాధించి ధ్యానించి ఎవడుంటాడో అలాంటి వాడు, వాడు బ్రతుకు వృక్షాన్ని కాపాడగలడు, ప్రపంచ వృక్షాన్ని కాపాడగలడు. అందుకే ఈశ్వరారాధనతోనే మనం ప్రపంచాన్ని కాపాడుకోగలం అనడంలో అంతరార్థం. అందుకే రోజుకోసారి చెట్టుకు నీళ్లు పోస్తాం. అందుకని రోజు పోస్తాం పోస్తాం పోస్తాం అంటే ఎలాగవుతుంది, రోజుకోసారి చెట్టుకు నీళ్లు పోసాం ఎలాగో అదేవిధంగా పరమేశ్వరుణ్ణి రోజు ఆరాధన చేసి జీవితంలోకి వెళ్ళమండంలో అంతరార్థం ఇది. వృక్షమూలమైన పరమేశ్వరుణ్ణి ఆరాధించవయ్యా అని బ్రతుకు బాగుపడుతుంది. ఆయనే ప్రతి దానిలో వ్యాపించున్నాడు. ఎలాగూ పశూనాం పతయే నమః అని ఈ జగద్రూపమైన వృక్షానికి హరికేశములు కూడా ఆయనే. హరికేశేభ్య, పచ్చని ఆకుల రూపంతో ఉన్న జడలతో ఉన్న వృక్షములు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ పచ్చని ఆకులు ఏమిటో చూడాలి. వృక్షం చెట్టు అన్నాం, ఆకులేమిటి? ఆయనే చెప్పాడు, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థ ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్యం వేదవి సవేదవిత్. వేదం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఈ వృక్షమునకు ఆకులు ఛందస్సులు. మనకు లోకంలో ఛాందసులండి అన్న మాట అంటాం, అలా అనిపించుకోవడం కన్నా గొప్ప విషయం లేదండి. ఛాందసుడు ఛాదస్థం గొప్ప విషయం. ఛందస్సు అంటే వేదమంత్రం. వేదం ఎలా చెప్పిందో

0: మనకి పచ్చదనం అనుకునే శక్తి అది. అందుకే చుట్టూ పచ్చని వాతావరణంలో మహర్షులు తపస్సులు చేసుకుని ఇలాంటి వేదాది మహాజ్ఞానాలు మనకు అందివ్వగలిగారు. అది విశేషం. చుట్టూ పచ్చదనం అంతా కొట్టేసుకుని ఏసీ రూమ్లో కూర్చున్న ఆలోచనలు పనిచేయవు. పచ్చదనం ముందే ఆలోచనలు పనిచేస్తాయి. అందుకు ఈ పచ్చదనం అనేది గొప్ప శక్తికి మంతమైనటువంటిది. అందుకు లోకం పచ్చగా ఉండాలి అంటే వేదం పచ్చగా ఉండాలి. చందాంసి యస్య పర్ణాని అంటే వేద మంత్రములే ఈ విశ్వరూప వృక్షమునకు ఆకులు అని చెప్పాడు. ఆకులున్నంత వరకే వృక్షానికి అందం, వేద ధర్మం ఉన్నంత కాలమే ప్రపంచానికి క్షేమం. అది విషయం. కృష్ణ పరమాత్మ యొక్క హృదయం అది. చందాంసి యస్య పర్ణాని ఎవరో అన్నారు, అయ్యా గీత ఎప్పుడు చెప్పలేదా అని. నేను ఎప్పుడు చెప్తున్నది గీతే. గీత తప్ప మరొకటి కాదు. గీత చెప్పకుండా ఊరుకున్నానా? గీతే వేదాల్లో చెప్పబడింది, హెడ్డింగ్ పెట్టుకోలేదు. కానీ విషయం ఒక్కటేనండి, మనం పుస్తకాలు హెడ్డింగ్లను పరిమితులు పెట్టడం వల్ల ఏవేవో సబ్జెక్ట్స్ చెప్పామనుకుంటున్నాం. ఎప్పుడూ నేను చెప్తున్నది ఒకటే సబ్జెక్టు. కొందరు అంటారు, అయ్యా మీరు విష్ణువు గురించి చెప్తే విష్ణువే గొప్ప దేవుడు అంటారు, శివుడు గురించి చెప్తే శివుడే గొప్ప దేవుడు అంటారు. ఎవరయ్యా గొప్ప దేవుడు అంటే మీకు రెండూ అర్థం కాలేదని మనవి అని చెప్పుకుంటారు. ఒకడే దైవం, అది చెప్పడానికి ఆ పేరుతో ఈ పేరుతో ఈ పేరుతో ఆ పేరుతో ఆ శీర్షికతో ఈ శీర్షికతో చెప్పడం ఏంటంటే విశ్వవ్యాపకమైన పరమాత్మను తెలుసుకో, ఈశావాస్యమిదం సర్వం. అది గొడవ మరేమి లేదు, ఏది చెప్పుకున్నా అదే. అందుకే గీతకి ఇప్పుడు భాష్యం చెప్పేశాం కదా, నమో వృక్షేభ్యో హరికేశేభ్య అంటే అదే శ్లోకం. ఊర్ధ్వమూల మధ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని ఎస్తం వేద సవేదవిత్ అని వేదం చెప్పిన మాటనే అవ్యక్తమూల ప్రభవస్తస్యైవానుగ్రహోత్థిత బుద్ధిస్కంధమయశ్చైవ ఇంద్రియాంతర కోటరః అని వర్ణించింది మనకు ఉపనిషన్ మంత్రములు. ఇక్కడ శరీర వృక్షానికి నేను చెప్పినట్టే దీనికి మూలం ఏమిటంటే అవ్యక్తమూల ప్రభవాహ. ఆ మూలం అవ్యక్తం, వ్యక్తము కాలేదు అని అన్నాడు. అంటే చెట్టు వ్యక్తమైంది కానీ విత్తనం కనబడలే, వేరు కనబడలే. అందుకు మూలం అవ్యక్తమే, దాని నుంచి వచ్చినవి అన్ని ఎందువల్ల వచ్చాయి, సర్వై అనుగ్రహోత్థిత. ఆ మూలము యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది వృక్షం. ఆ మూలమైన భగవద్ అనుగ్రహం వల్లనే వచ్చింది, లేదా మూలమైన ఆత్మ యొక్క అనుగ్రహం వల్లనే దేహం నడుస్తున్నది. అనుగ్రహం అంటే దయ అని మాత్రమే అనుకోవద్దు, అనుసరించి గ్రహించున్నది అని కూడా అర్థం. మన కర్మానుగుణంగా మనల్ని ఎవరు దయ చూపిస్తున్నారో ఆ దయకి అనుగ్రహం, అనుసరించి గ్రహించినది అని. ఈ అంతేకాకుండా అనుగ్రహము అంటే విడిచిపెట్టకుండా గ్రహించేవాడు, ఎక్కడా బ్రేక్ ఉండదు. అది అను అంటే ఒక్కసారి విశ్వేశ్వరుణ్ణి పట్టుకుంటే అది అనుగ్రహమే. అది అవ్యక్తమూల ప్రభవాహ తస్సైవ అనుగ్రహ ఉత్థిత. ఆ అనుగ్రహం నుంచి ఉత్థిత పైకి లేచినటువంటిది ఇది. దీనికి స్కంధము ఏది అంటే శరీర రూప వృక్షానికి చెప్తున్నాడు బుద్ధి స్కంధమయ. బుద్ధి అనేటువంటి కాండం నుంచి ఇంద్రియాలనే త్వరల్లో ఈ చైతన్యం అంతా వ్యాపించి వచ్చింది అని ఇంద్రియాంతర కోటర అని చక్కగా శరీరాన్ని వృక్షంగా చూపించారు. ఈ వృక్షపు బ్రతుకంతా కూడా విశ్వేశ్వరుడి మీదే ఆధారపడింది. దీన్ని పచ్చగా ఉంచేవాడు ఆయనే, దీన్ని నిడిపేవాడు ఆయనే. అందుకు ఈ బ్రతుకు చెట్టుని పచ్చగా ఉంచవయ్యా అని కోరుకోవాలి, ప్రపంచపు చెట్టుని పచ్చగా ఉంచవయ్యా అని కోరుకోవాలి. ఎందుకంటే నువ్వు విశ్వ ఈశ్వరుడివి గనక, విశ్వం మూలానివి గనక. అయితే మూలం వేరు చెట్టు వేరు ఎప్పుడు ఉండదు. మూలానికి చెట్టుకి ఎడతగని బంధం ఎప్పుడు ఉంటుంది. ఆ బంధం తెగితే చెట్టే లేదు. అందుకు విశ్వేశ్వరుడే విశ్వరూపుడు కూడా. అందుకు విశ్వేశ్వరుడు వేరు, విశ్వరూపుడు వేరు కాదు. విశ్వరూపుడు విష్ణువని ఒప్పుకుంటే, విశ్వేశ్వరుడు శివుడని ఒప్పుకుంటే రెండు ఒక్కటను ఒప్పుకుని నమస్కారం చేసుకుంటాం. ఇదే సమన్వయం. కొత్తగా తెచ్చుకోవాల్సింది కాదు, వివేకాన్ని ఉపయోగిస్తే సమన్వయం. దాన్ని కూడా నిద్రపుచ్చితే భేదం. ఎందుకంటే మనకు అన్ని జ్ఞానాలు పెరిగిపోతున్నాయి, ఇంగిత జ్ఞానం తప్ప అని అంటారు. అందుకు ఆ ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే అన్నీ బాగుంటాయి మనకి. ఆ స్వామి పశుపతయే నమః అని, పశుపతి అనే గొప్ప నామం చెప్తున్నారు. చాలా గొప్ప నామం ఇది. శంకరులు కూడా చాలా ఇష్టంగా చెప్పారు, ఈ పశుపతిని పట్టుకుంటే ఈ అల్లోపతి హోమియోపతి అన్నిటికన్నా గొప్ప వైద్యుడు ఈయన.
1: ప్రథమానువాకంలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం అనేది ప్రధానమైనటువంటి విషయం. అందులో స్వామి ఘోరాఘోరములుగా కనబడుతున్నప్పటికీ కూడా శంతమయా తనువా, అత్యంత శాంతమైన శుభస్వరూపంతో అన్ని చోట్ల ప్రకాశించుగాక, ప్రకాశింపజేయుగాక అని ప్రార్థించి గొప్ప కోరిక కోరుకుంటాడు. అందులో శివోనస్సుమనాభవ నిశీర్య శల్యానాం ముఖ శివోనస్సుమనాభవ. ఈ శివోనస్సుమనాభవ అనే మాట చాలా గొప్ప మాట. ఇది తరచూ తలంచుకుంటూ తన్మయం చెందగడగడానికి అవకాశం ఇచ్చే మాట.

0: పరమేశ్వరుడు మన పట్ల ఎలాగుండాలి అంటే శివ సుమన, ఎవరికి నహ అంటే మాకు, నహ శివ సుమన భవ. ఓ పరమేశ్వర, నువ్వు మాకు ఎల్లవేళలా శివుడవై సుమనస్కుడవై ఉండవయ్యా అని అడిగారు. శివుడవై అంటే శుభంకరుడవై, మంగళకారకుడవై, త్రిగుణాతీత స్థితిని ఇవ్వగలిగే అనుగ్రహ స్వరూపుడవై, ఇన్ని అర్థములు ఉన్నాయి దానికి. శాంతకారకుడవై ఎల్లవేళలా మాకు నువ్వు సుమనస్కుడుగా ఉండు అన్నారు. సుమనస్సు అంటే ఫేవర్ గా ఉండడం అని అర్థం. మన పట్ల ఎల్లవేళలా సుముఖంగా ఉంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు సుమనస్కులు అంటారు. స్నేహితులు, దేవతలు వీరందరినీ కూడా సుమనస్కులు అని. పరమేశ్వరుడు మన పట్ల సుమనస్కుడైతే చాలు, ఆయనతో సోమనస్యం ఉంటే చాలు. మనం ప్రపంచంతో సోమనస్యం కోసం నానాయాతనలు పడుతుంటాం, కానీ పరమేశ్వరుడు మన పట్ల సుమనస్కుడైతే అన్ని సుమనస్కం అయిపోతాయి. ఎందుకంటే విశ్వమూలం ఆయన, ఆయన మన వైపు ఉంటే విశ్వమే మన వైపు ఉంటుంది. అది కీలకం అన్నమాట. అందుకు శివోన సుమనాభవ అని కోరుకుని సాధనలో, నిన్ను చేరే సాధనలో, నీకు నాకు ఉన్న అనుబంధంలో ఏ ప్రతికూల శక్తులున్నాయో అవే శత్రువులు, వాటి ఎడలాని ఆయుధాలని ప్రయోగించి వాటిని దూరం చేయవయ్యా అని ప్రార్థించారు. ద్వితీయోనువాకంలో నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచ పతయే నమః అని ఆదిత్య స్వరూపుడై సర్వాభీష్ట ప్రదాయకుడై ఉన్నటువంటి రుద్రుడు దిక్కులకు దిక్కు అని చెప్పుకుని దిక్పాలకులకు కూడా నాయకుడైన పరమేశ్వరుడు అని అటు తర్వాత నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః. ఈ మంత్రంలో వృక్షముల రూపంతో ఉన్నటువంటి వాడు, అది కూడా హరికేశేభ్య, ఆకుపచ్చని పత్రములే కేశములుగా ఉన్నటువంటి వృక్షాదుల రూపములతో ఉన్నవాడని, దీనికి లౌకికంగా వృక్షములు దేవతాస్వరూపములని భావించడం, రుద్రతేజం విశ్వమంతా వ్యాపించి ఉంది గనక వృక్షాదుని ఆ విధంగా దర్శించడం ఒకటి చెప్పుకున్నాం. అలాగే మన జీవితం అనేటువంటి వృక్షము సంసార రూప వృక్షము.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
0: అమ్మవారు ఎప్పుడు ఉండే ఆవిడే, శివుడు యొక్క శక్తి, శివుడు శక్తి ఎప్పుడు ఉన్నవారే. ఆ అమ్మవారి కోసం తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఆ దక్షుడితో చెప్పింది, సరే నన్ను జన్మిస్తాను కానీ నాకు శివునికి వివాహం చేయి, ఎందుకంటే ఆయన యొక్క సహజమైన పత్నిని నేను, అందుకే నేను ఏ రూపంలో వచ్చినా ఆయన చేపట్టవలసిందే, సహజమైన దాంపత్యం అది. ఆ కారణం చేత ఆ పని చేయాలి. కానీ వీడు ఈశ్వర అవద్య విడుకుంది, ఈశ్వరుంటే ఉన్నాడుగాక, కానీ నేను సర్వసమర్థుణ్ణి కదా అనేటువంటి భావన. అందువల్ల ఈశ్వర అవజ్ఞ వీళ్ళు సహజంగా కొంత ఉన్నది. ఎప్పుడైతే ప్రార్థించే వరకు అమ్మవారు, ప్రార్థించి ఫలమిచ్చి తన కుమార్తె అయిన తర్వాత దృష్టి ఎలా మారుతుంది, హ్యూమన్ నేచర్ ఇది. హ్యూమన్ నేచర్ ఏమిటంటే తనకు కుమార్తెగా వచ్చింది కనుక తనకన్నా తక్కువ అనే ఒక మానసికమైన స్థితి ఏర్పడుతుంది. దానితో తన కుమార్తె అంటే అంత అమ్మవారైనా తన కుమార్తె కనుక తన చెప్పినట్టు వింటుందని ఒక మానసికమైన మోహం కప్పుకుంది. దానితో ఏమనుకున్నారంటే స్వయంవరం ప్రకటించినప్పుడు అందరినీ పిలిపించేట ఈశ్వరుని తప్ప. సరే అమ్మవారు వరమాల పట్టుకుని ప్రవేశించారు సభాభవనంలోకి. ఇది లాంఛనంగా ఇతను ఏర్పాటు చేశాడు, కానీ నేను చెప్పినట్లుగా శివుడిని పిలిపిస్తారు ఆయన మెడలో వేయడమే నా పని అనుకుని వచ్చింది. కానీ ఈశ్వరుడు లేడు అక్కడ. ఆమె ఒక్కసారి తండ్రి ముఖం వైపు ప్రశ్నార్థకంగా చూసింది, ఏ అప్పుడేం చెప్పాను ఇప్పుడు ఏం చేశామని. ఆ ప్రశ్న అర్థమైనట్టుంది, కానీ అర్థమైనట్టు కాకుండా మరోలా అర్థమైనట్టు సమాధానం ఇచ్చాడు. ఏమనంటే చూడు, ఇక్కడ ఇంతమంది దేవతలు చక్కగా అలంకరించుకుని అద్భుతంగా కూర్చున్నారు, నాతో సమానమైనటువంటి వారు, అందుకు మన తాహతకు తగినటువంటి వారు వీళ్ళ ఎవరినైనా వరించన్నాడు. అంటే ఆయన మన తాహతకు తగడు అని చెప్పడం అనమాట. ఇలా చెప్పేటప్పుడు ఓరి పిచ్చివాడా అని అమ్మవారు, ఆయన సర్వవ్యాపకుడు అందుకు పంచాక్షరి అంటూ నమశివాయని అక్కడే విడిచిపెట్టేశారు మాలను. ఎప్పుడైతే అక్కడే విడిచిపెట్టారో, ఎక్కడ పెడితే అక్కడ ఉండే ఈశ్వరుడు ఆ మాల వేసుకుని వెంటనే ఆయన ప్రత్యక్షమై మాల వేసుకుని అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు ఇంకా చేసేదేమీ లేక ఆయన సింహాసనం మీద చతికిల పెడితే అప్పుడు బ్రహ్మ విష్ణువే ఓదార్చుతారు. వేరు పిచ్చివాడా, ఈశ్వరత్వం తెలియట్లేదు, నువ్వు ఇచ్చి పెళ్లి చేయవలసిందే అని వీళ్ళిద్దరూ బోధించారు. పెద్దవాళ్ల మధ్య ఇంత జరిగాక ఎలా కాదంటాడు, అందుకు మనసు సంగీకరించకపోయినా చేసేసాడు వివాహం. ఇలాగా అమ్మవారిని పరమేశ్వరునికి ఇచ్చిన కన్యాదాన ఫలం వల్ల ఈ ముచ్చట చూసి బ్రహ్మదేవుడు కొంతకాలానికి తన ప్రజాపతుల్లో పెద్దవాడిగా పదవి ఇచ్చాడు. పదవి ఎందుకు ఇచ్చారన్నది వీడు మర్చిపోయి తన సమర్థతగా వచ్చింది అనుకుని ఈ పదవితో వచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేసుకుని ఈశ్వర అవజ్ఞ చేయడానికి మరో కర్మ ప్రారంభించాడు. అది ఈశ్వరుడు అవసరం లేకుండానే ఫలితం పొందవచ్చు అని రుజువు చేయడమే దక్షుడు చేసిన యజ్ఞంలో ఉన్న మర్మం. మనం ఆ కథలో చూడవలసింది ఇది. దక్ష యజ్ఞం ఒక్కటి చాలు ఈ కర్మమీమాంసకుల యొక్క సిద్ధాంతాన్ని ఖండించడానికి. పురాణంలో ప్రతి కథ కూడా ఈ అవైదికమైనటువంటి సిద్ధాంతాన్ని ఖండించి అసలు సత్యాన్ని ప్రతిపాదించడానికి వచ్చినవి. అందుకు ఈ కథలో తగిన పరమ రహస్యం ఇది. అందుకు ఈ దక్షుడు తన దక్షతను నమ్ముకున్నటువంటి వాడు. ఎప్పుడైతే ప్రజాపతి అందరికి సిద్ధపడ్డాడో ఋషులు మాత్రం ఏం చేస్తారు, ఋషీనా మార్త్విజ్యం, ఋషులు వచ్చి ఋత్యుక్కులై కూర్చున్నారు అక్కడ. వాళ్ళు యజ్ఞమునకు కావలసినటువంటి మంత్రములను చదవడానికి వాళ్ళు సిద్ధం. ఇక సదస్యాహ సురగణాహ, ఆ సదస్సులో వచ్చి కూర్చున్నారు ఎవరు, దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. ఇంత చేసినప్పటికీ కూడా క్రతుభ్రేష అంటే క్రతుభ్రంశం చేసిన వాడు వచ్చాట. అసలు ఎవడతడు, అతనే క్రతుఫల విధానస్య విధాన వ్యసనినో, క్రతుఫలము యొక్క విధానమునికి సమకూర్చే వ్యసనం కలవాడు అని చెప్పాడు. అంటే క్రతు అనేది ఎలా ఉంటుందంటే సంకల్పం మొదలుకుని ఇచ్చ, జ్ఞానము, క్రియ ఇదంతా ఎన్ని సమకూరాలండి, అంతా ఆయన తర్వాత కదా వీడు కర్మ చేస్తాడు. ఆ కర్మ చేసేటువంటి వ్యవస్థ తనలో ఉండాలి, ఇంత ఆయన తర్వాత ఫలం రావాలి. ఇదంతా ఎవడు సమకూర్చాడు అసలు? ఒకటి ఫలం పంట రావాలి అంటే విత్తనం వేయడంతో అయిందా, ఎన్ని అనుకూలించాలి. అది ఈశ్వరుని యొక్క వ్యవస్థలాగా నడుస్తుంది, అది తెలియకుండా అంతా స్వయంకృతమే అనుకునే వాళ్ళకి ఇది పెద్ద పాఠం. అందుకు అన్ని ఏర్పాటు చేసుకున్నాడు గాని ఈశ్వరావజ్ఞ అనేది ప్రధానంగా ఉండడం చేత క్రతుఫల విధానస్య విధాన వ్యసనిన, క్రతుఫల విధానమును ఏర్పాటు చేసేవంట పరమేశ్వరుడు క్రతుభ్రేష, ఆయనే క్రతుధ్వంసకుడయ్యాడు. క్రతుధ్వంసం యజ్ఞం ధ్వంసమయ్యింది కారణం ఈశ్వర అవజ్ఞ చేత. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే ధ్రువం కర్తు శ్రద్ధావిధురమభిచారాయ హి మఖాః. ఇది విశేషం. ఏమిటి అంటే శ్రద్ధావిధురం అంటే శ్రద్ధ లేకుండా చేసేటటువంటి మఖాః యజ్ఞములు అవి అభిచారములే, అంటే నాశనహేతువులు అని అర్థం. శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞములన్నీ కూడా నాశనహేతువులు అవుతాయనడంలో సందేహం లేదు. ధ్రువం ఇది నిశ్చయం. శ్రద్ధ అంటే అర్థం ఏమిటి, ఈశ్వర అస్తిత్వ భావన, ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ. ఈశ్వర అస్తిత్వ భావన లేకుండా చేసే కర్మలన్నీ నాశన హేతువులు అనడానికి ఇక్కడ దక్ష యజ్ఞ విధ్వంస ఘట్టాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించితే దక్షుడు ఆ సభ ఎలా నాశనమైంది మనం పరిశీలించాలి. ఈ యజ్ఞం ఏర్పాటు చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు, చూసి మురిసిపోతున్నాడు ఆయన ఆనందంగా. ఏ ఈశ్వరుడు లేకపోతే ఏమైంది, ఇంత సమకూడాక యజ్ఞం ఫలించకుండా ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఎలాంటి వాళ్ళని గట్టి గట్టి వాళ్ళందరినీ పెట్టుకున్నాడు అక్కడ. ఆ పెట్టుకుని తాను దక్షుణ్ణి సమర్థుణ్ణి అని చేస్తూ ఉన్నాడు. అప్పుడు దధీచి అనే మహర్షి ముందు వచ్చి చూశాడు, మొత్తం అన్నీ బాగున్నాయి ఆ యజ్ఞంలో, ఒక్క ఈశ్వరుడే కనిపించడం లేదన్నాడు. అని చాలు, అన్నీ ఉండి అలంకారాలన్నీ ఉండి ఐదవ తరం లేకపోతే ఎలాంటిదో, అదేవిధంగా సర్వము సమకూడి ఈశ్వరుడు లేకపోవడం అలాంటిది. అందుకు ఈశ్వరుడు లేని కర్మ వ్యర్థము. అందుకు క్రతుఫలాధీశు భువన రక్షాధురీను భోగి కంకను రప్పింపు యాగమునకు, క్రతుఫలాధీశు భువన రక్షాధురీను భోగి కంకను రప్పింపు యాగమునకు అని చెప్పి ఎప్పుడైతే దధీచి బోధించాడో మదమిక్కిన వాడికి తన సమర్థతే గొప్ప అనుకునే అహంకారికి ఏమి మాటలు పడతాయి, వెంటనే దధీచినే మందలించి ఉంటే ఉండు పోతే పో అన్నాడు ఆయన. అప్పుడు ఇతడు ఆడిన మాటలకి కోపగించుకుని ఇంకా ఇతడు ఈశ్వరుణ్ణి పొగుడుతూ నన్ను నిందిస్తున్నాడు, ఇది మెడపట్టి గెంటేయండి అన్నట్ట. నువ్వు గెంటాడు ఏంటయ్యా, ఈశ్వరుడు లేని యజ్ఞంలో మేమే ఉండమని దధీచరైతే వెళ్ళిపోయాడు. దధీచి వెళ్ళేటప్పుడు ఆయన వెంట గౌతముడు మొదలైనటువంటి వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం పదవికో దేనికో భయపడి కూర్చున్నట్లుగా మిగిలిన వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఆ కూర్చుని యజ్ఞం సాగుతూ ఉంటే అది క్రమంగా ఎక్కడ దాకా వెళ్ళిందో తర్వాత కదా మనకు తెలుసు. అసలైన ఆయన కదిలి నారదుడు ఆయన బయలుదేరి కైలాసానికి వెళ్ళి అమ్మవారితో మనవి చేయడం, ఎందుకంటే అయ్యవారితో చెప్తే వాడి సరదా వాడిది కానీ లే అన్న అర్థం ఉంది. అమ్మవారితో చెప్పాడు. అప్పుడు అమ్మవారు బయలుదేరి వచ్చి ఇంత పనిచేశారు. అమ్మవారు అంటే ప్రకృతి. ప్రకృతి నిజంగా పరమేశ్వరుని యొక్క శక్తి. ఇక్కడ చూడండి, దక్షయజ్ఞ విధ్వంసం కథలో మీరు ఒక్కడు తీస్తే ఇప్పుడు ప్రపంచంలో మన నాగరికత అంతా కూడా దక్షయజ్ఞమే. ఇంకోటి కాదు, మీరు బాగా గమనించితే మనం చూస్తున్న ఈ భౌతిక నాగరికత అంతా దక్షయజ్ఞమే. దీని అర్థం ఏమిటంటే ప్రకృతి ఏది అంటే పరమేశ్వరుని యొక్క శక్తి. పరమేశ్వరుడు తండ్రి, ప్రకృతి తల్లి. అంటే ఆయన శక్తి అమ్మ, ఆయన అయ్య. ఇది మనం మర్చిపోయి ప్రకృతి ఆయన యొక్క శక్తి అని మర్చిపోయి ప్రకృతి ఒక జడీభూతమైన పదార్థము అని భావన చేసి ఆ ప్రకృతిని లొంగదీసుకోవాలని ప్రయత్నించి అంతా తన సమర్థత అనే ఎక్స్ప్లాయిటేషన్తో విర్రవీగేటటువంటి భౌతిక నాగరికత ఉన్నదే. ఆ ఎక్స్ప్లాయిటేషన్ ప్రకృతిని తనకన్నా తక్కువగా చూడడం కుమార్తె కదా అనే భావన, ఆ తక్కువగా చూసేటువంటి దృష్టి ఉన్నదే, అదే దక్షయజ్ఞం అంటే. మరి ఈశ్వరత్వ స్పృహే లేదు, ఈశ్వరుడు లేకపోయినా పర్వాలేదు నేను సాధించగలను అనుకునే భౌతిక దృష్టి ఇది. అన్నీ ఉన్నాయి, బాగా ఆలోచించుకుంటే ఇంక ఈశ్వరుడు ఎందుకు? కలసి వచ్చిన నాడు జగము పౌరుషగలనమంచాడు, కలసి రానియతండు సర్వము దైవ ఘటనమంచాడు. తెలివి వేయి విధాలు తెలిసి వేయుట తేలిక నిన్ను అన్నారు విశ్వనాథ్ గారు. అన్నీ కలిసి వచ్చినప్పుడు మనమే గొప్పవాడు, ఏదైనా తేడా వస్తేనే దైవం అనుకూలించలేదండి అంటాం. అలాంటి వాళ్ళమే. అలాగే ఇవన్నీ చూసుకుని భౌతికమైనటువంటి అన్ని అమృతున్నంత కాలం, మొన్న ఒకసారి ఒక మహానుభావుడు ప్రశ్న వేశాడు, అసలు దేవుడు ఎందుకండి అన్నాడు. దరిద్రుడికి దేవుడు కానీ అన్ని ఉన్నవాడికి దేవుడు ఎందుకు? మాకేం లోటు? తినడానికి తిండుంది, తిరగడానికి వాహనాలు ఉన్నాయి, కావాలంటే డబ్బు ఉంది, శరీరం ఉంది అనుభవించడానికి. ఇన్నిటితో మేము మంచి చేస్తున్నాం, చెడు చేస్తున్నాం, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, పడి దేవుడు ఎందుకండి మధ్యలో అని. ఇదే దక్షుడు ఉంటే మరి ఏమిటి కాదు, అన్ని అనుకూలించే కదా వాడు వాగుతున్నాడు. ఏ ఒక్కడి దగ్గర అప్పుడు తెలుస్తుంది అనమాట. అయితే వీడికి పాఠం నేర్పడానికి ఆయన తగ్గించుతూ కూర్చోవాలా? వీడు తెలుసుకుంటే మేము వీడు బాగుపడతాడు. కనుక ఈశ్వరత్వ స్పృహ లేనటువంటి విజ్ఞానం అంతా కూడా దక్షయజ్ఞమే. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈశ్వరత్వ స్పృహ లేని విజ్ఞానం అంతా దక్షయజ్ఞమే. అన్ని సమకూడుతున్నాయి, నాదే సమర్థత అనుకునేవాడే దక్షుడు. అందుకే ఈ మనం చూస్తున్న ఈ నవీన నాగరికతే దక్ష ప్రజాపతికి సంకేతం. ఈ యజ్ఞంలో వాడు ఏం చేశాడు? ప్రకృతిని అవమానించాడు. నువ్వెవరు? నా కూతురువి, వచ్చి శుభ్రంగా అనుభవించు నువ్వు కూడా. అంతేగాని వాడు రాక్కర్లేదు అన్నాడు. ఆమె వస్తే ఓడి మూడుకూడా ఆయన లేని చోటుకు నేను వస్తానా, ఇక్కడ నేను ఎందుకు వచ్చాను అనుకున్నావు? ఏదో నా తండ్రి ఇంట్లో ముచ్చట జరుగుతుంది, నేను లేకపోతే ఏం బాగుంటుంది, నేను కూడా పెట్టే సారే చీర ఏదో పట్టుకుందామని వచ్చాను అనుకున్నావా? ఆహా లెస్స వివేకమే పురహరుండాసించి నాడే నీ స్వాహాకారం అంటుంది అమ్మవారిచ్చి. ఏమనుకుంటున్నావు? ఆహా లెస్స వివేకమే, ఏమైనా బుద్ధి ఉందా నీకు? పురహరుండాసించి నాడే నీ స్వాహాకారం. నేను దేవుడిని ఎదురు దండ పెట్టాలి అంటే మన దండం కోసం ఆయన పాపం ఎదురు చూస్తున్నాడా? పురహరుండి ఆశించి ఉన్నాడే నీ స్వాహాకారం. శంభు బాసిట నీ సత్రంబు నందు నేను మృష్టాన్నంబు భుజింపవచ్చితనే. ఆ శివుణ్ణి వదిలి నువ్వు పెట్టి తిండి తినడానికి వచ్చాను అనుకున్నావా నేను అన్నదా ప్రకృతి. అందుకు ఆ తల్లి ఏం చేసింది? ఈశ్వరుడు కనిపించడు కానీ ఈశ్వరుని కనిపించేలా చేస్తుంది ప్రకృతి. ఎలాగూ అంతా మన సమర్థతే అని నిర్వాకం చూపిస్తూ ఉంటే ఒక్కసారి ప్రకృతి క్షోభ చూపిస్తుంది. అది చేసింది అక్కడ తల్లి. తాను ఎప్పుడైతే ఉపసంహరింపబడిందో వెంటనే వీరభద్రుడు పరమేశ్వరుడి కోపం వీరభద్ర రూపంతో వచ్చి మొత్తం ధ్వంసం చేసింది. అలాగా ఆయన కదిలించింది ప్రకృతి. అందుకే పరమేశ్వరుడు యొక్క క్రోధాన్ని ప్రకృతే చూపించగలదు. ఆయన ఎలాంటి క్రోధము చూపిస్తాను చూడనిది ప్రకృతి. ఆ క్రోధాన్ని ప్రకటించాడు, మొత్తం ధ్వంసమైంది దక్షయజ్ఞం. అందుకే ఈశ్వరత్వ స్పృహ లేకుండా ధర్మాన్ని అతిక్రమించి చేసేటటువంటి కర్మల అన్ని కూడా చెట్ట చివరికి ఇదే గతి పొందుతాయని ఇందులో మనకు చూపిస్తున్నది చక్కని పాఠం. ఏ కాలానికైనా ఏ మానవుడికైనా ఏ సమాజానికైనా అవసరమైనటువంటి పాఠం. అందుకే ఈశ్వర భావన లేని సమాజం అభివృద్ధి చెందలేదు. వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనం పక్కన పెట్టండి, సామాజిక అభివృద్ధికి కూడా ఈశ్వర భావన అవసరం. అందుకే ఆధ్యాత్మిక చింతన అనే సమాజమే అభివృద్ధి చెందలేదు. ఇంకా వ్యక్తి గురించి ఏమిటి ఆలోచిస్తారు? అందుకే ఇప్పుడు ఏదో వృద్ధులు అయిపోయింది కనుక కాస్త ఆధ్యాత్మిక చింతనలోకి వెళుతున్నామండి. దక్షుడుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాలి. వృద్ధులుగా అయిపోవడం అంటే యజ్ఞం అంతా ధ్వంసమైన తర్వాత తెలుసుకోవడం, అలా ఉంటుంది అనమాట. దక్షుడుగా ఉన్నప్పుడే, సర్వ సమర్థతుడు మన దగ్గర ఉన్నప్పుడే గ్రహించిన ఈ బాధే లేదు కదా. అందుకు మొత్తంగా దక్షయజ్ఞం అంతా ధ్వంసమైన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు చూసేట, అయ్యో మూర్ఖుడా, ఎవరిని చెప్పినా వినలేదు, ఈ గతి పొందేవా, ఈశ్వరావజ్ఞ చేశాం అని చెప్పి బయలుదేరేట బ్రహ్మదేవుడే. ఎందుకంటే కొడుకు తప్పు చేస్తే కాచుకోవాల్సింది తండ్రి, మరి ఏం చేస్తాడు. అందుకు తిన్నగా వెళ్ళి పరమశివుని ప్రార్థన చేశాడు, స్వామి నువ్వు అగ్రహించుడు తగునా అని. నేను అగ్రహించానా అన్నాడయ్యా. వాడి యొక్క దృష్టికి తగ్గ ఫలితం వాడు అనుభవించాడు, నేను ఆ విధంగా వరప్రదానం చేశాను నేను వాడికి అని చెప్తే నువ్వే అనుగ్రహించాలన్నాడు పరమేశ్వరుడు. వెంటనే దయామయుడు గనక, అది ఆయన దగ్గర ఉన్న గొప్ప విశేషం, అదొక్కటి అది పట్టుకుని మన బ్రతుకులన్నీ సాగిపోతున్నాయి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహన్య సమ్మయ దాసోజమితి మామత్వా క్షమస్వ పరమేశ్వర. వేల కొలది అపరాధాలు చేయడం నా వద్దు, ఎన్ని అపరాధాలు చేసినా క్షమించడం నీ వద్దు అది. అందుకోసం దాసుని తప్పుడు దండముతో సరి దీనుడై వేడుకున్నాడు, అబ్బాయి గారి తప్పు నువ్వు క్షమించవయ్యా రమణం. దయాలు సహజంగా దయ ఆయన స్వభావం, కోపం అనేది శిక్షించడానికి చూపించినటువంటి ఫలప్రదాన లీల. అందుకు పరమేశ్వరుడు సరే వస్తున్నాను లేని బయలుదేరాడు. అప్పటికే యజ్ఞవాటిక అంతా భయంకరంగా మారిపోయింది, విరిపేసినటువంటి సుక్ష్మములు, పారేసిన యజ్ఞ ద్రవ్యములు, వాటిపై ముసురుతున్న ఈగలు, అమంగళకరమైన వాతావరణం ఏర్పడి ఉపస్తంభములన్నీ పెకలించబడి తోరణాలన్నీ వాడిపోయి భక్తలై నేల దాలిపోయి ఉన్నాయి, అనేక మృతదేహాలు పడున్నాయి, దక్షుడు కూడా శిరస్సు తెగిపడి ఉన్నాడు. అంటే అర్థం ఈశ్వరావజ్ఞ చేసే కర్మ ఎవరైతే చేస్తాడో వాడు తలలేని మనిషి లాంటి వాడు అని చెప్పడం. అందుకు వాడి తల ఖండించబడింది. ఆ పరిస్థితిలో పరమేశ్వరుడు అక్కడ అడుగు పెట్టేటాడు. ఈయన అడుగు పెట్టగానే అదేం ఆశ్చర్యమో గాని అక్కడ తెగినవన్నీ తిరిగి అతుక్కుని వాతావరణం అంత మంగళకరంగా మారిపోయింది. దానంతట అదే మారిపోయింది. ఎందుకంటే పరమ మంగళ స్వరూపుడైన శివుడు పాదం పెట్టాడు. అది ఆయన పాదం పెట్టిన వెంటనే వాతావరణం అంత దివ్యమైన మంగళకరంగా మారిపోయిన వెంటనే పరమశివుడు ఆ యజ్ఞం పూర్తి చేయడానికి వచ్చాడు. ఎందుకంటే చివరికి ఆయనే ఫల ప్రదాత, లేకపోతే ఆ యజ్ఞం ఫలించదు. ఆయన వచ్చాడు అక్కడికి. వచ్చేటప్పటికల్లా బ్రహ్మదేవుడు నా బిడ్డను బతికించవయ్యా అన్నాడు. వెంటనే వీరభద్రుడిని పిలిచి నాయన తల తీసుకురా అతికిస్తానన్నాడు. వీరభద్రుడికి సశేమనే ఇష్టం లేదు, ఎందుకంటే ఇంత శిక్షించి మళ్ళీ అనుగ్రహించడమే ఏంటి స్వామిని. ఎందుకంటే ఆయన ఒప్పుకున్న భక్తులు ఒప్పుకోరు. అతడు భక్తుడికి అపచారం జరిగితేనే భగవంతుడికి చాలా కోపం, భగవంతుడికి అపచారం జరిగితే భక్తుడికి కోపం. ఇది విశేషం. ఎందుకంటే అమ్మవారు ఎవరు నిజానికి? పరమేశ్వరుని భక్తురాలు. అది బాగా తెలుసుకోవాల్సింది. పరమేశ్వరుని భక్తులు ఎవరు అంటే ప్రకృతి ప్రథమ భక్తురాలు. అందుకే మనం పరమేశ్వరుని ఎందుకు భక్తి కలిగి ఉంటే తన దైవం మీద భక్తి కలిగి ఉన్నాడు కదా అని ప్రకృతి మనకు అనుకూలిస్తూ ఉంటుంది. అలా కానప్పుడు ప్రకృతి మనకు అనుకూలించదు. అందుకు ప్రథమ భక్తురాలు ఆమె. ఆమెకు అవమానం జరిగిందని చెప్పి పరమేశ్వరుడు క్రుద్ధుడయ్యాడు. అది విశేషం. అంతేగాని తనకు అవమానం జరిగినప్పుడు ఆయన కదలలేదు చూడండి, అది విశేషం. ఈశ్వరుడి నీకు అవమానం అంటే ఆయన కదలలేదు. అందుకు అమ్మవారు వచ్చి తనను అవమానించినట్లు చేసుకుని తన దేహాన్ని విడిచిపెట్టింది. ఎప్పుడు భక్తునికి అపరాధం జరిగింది కదా అని భగవంతుడికి కోపం వచ్చింది. అది విశేషం. ఎందుకంటే మామూలు లోకంలో వాడే నిందాస్తుతుడికి అతీతుడే, మరి పరమేశ్వరుడు మాత్రం అతీతుడు కదా. కానీ తన భక్తునికి అపచారం జరిగినప్పుడు క్రుద్ధుడయ్యాడు ఆయన. మళ్ళీ ఆయన శాంతుడయ్యాడు. ఆయన శాంతుడైనా తన స్వామిని అవమానించిన వారి మీద భక్తుడికి కోపం తగ్గదు. అందుకు అతడు ఏం చేశాడంటే ఇటు ఈశ్వరాన్ని దాటలేడు, తల తెమ్మన్నాడు ఈయన శివుడు, తల తీసుకురా అన్నాడు వీరభద్రుడిని. అందుకు వీరభద్రుడు చూసి చూసి తన కోపము చెల్లాలి, ఈశ్వరుడు కృపా చెల్లాలి. అందుకు ఏం చేశాడంటే ఒక మేక తల కానీ పట్టుకొచ్చాడు, తెచ్చి ఇది అతికించమని చెప్పాడు. సరే వెంటనే ఇదేం తీసుకొచ్చావు అన్నాడు ఆయన. ఒక్క ముచ్చట మాత్రం తెచ్చేయ్యా స్వామి, ఇది మాత్రం కాదనుకో. ఎందుకంటే శివనిందకుడు వీడు, శివనింద చేస్తే ఇలాంటి దుర్గతి వస్తుందని ప్రపంచానికి తెలియాలి, దక్షుడిని చూస్తే తెలియాలి. అందుకు వీడికి ఎప్పుడు ఈ తలకాయ ఉంటే ఫ్లాగ్ లాగా తెలుస్తూ ఉంటుంది ప్రపంచానికి, శివనిందకుడు యొక్క దుస్థితి ఏమిటో తెలుస్తుంది, ఈశ్వర నింద చేసేవాడికి ఏమిటో అని చెప్తే సరే అని. మృత్యుంజయుడు కదండి ఆయన తల పెడితే మరి అమృతత్వం కాక ఇంకేమొస్తుంది. మృత్యుంజయుడు పరమేశ్వరుడు ప్రాణం పోసాడు దక్షుడికి తలపెట్టి. వెంటనే లేచాడు. అప్పుడు తెలుసుకున్నాడు, పరమేశ్వర ఈ క్రతువు ఈ కర్మ కాదయ్యా, ఈశ్వరుడు ఉన్నదున్నావు. నువ్వు లేనప్పుడు కర్మకి ప్రేరణ లేదు, కర్మకి కారణం లేదు, కర్మకి ఫలం లేదు. అది ఈశ్వరుడే ప్రధానం అని తెలుసుకుని అప్పుడు నమస్కారం చేసేట, యజ్ఞమంతా ఈశ్వరమయం అన్నాడు. యజ్ఞము వల్ల అన్ని లభిస్తున్నాయి. ఆ యజ్ఞము ఈశ్వరార్పణగా చేసేది యజ్ఞం. యజ్ఞం అంటే ఆరాధన. అందుకే ఇక్కడ మొదటి చెప్తూ పురుషారాధన మృతే అన్నాడు. పరమ పురుషుని ఆరాధించకుండా చేసేటప్పుడు ఆ కర్మ క్షీణమే అవుతుంది అని కూడా చెప్తున్నారు. పరమ పురుషుడు అతనే యజ్ఞ పురుషుడు, అతనే యజ్ఞ ప్రభువు, యజ్ఞస్య ప్రభువు యజ్ఞస్వరూప, యజ్ఞస్వరూపుడతడు, యజ్ఞమునకు ప్రభు అతడు. అటువంటి ఆయన్ని ఉపేక్ష చేయకూడదు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు ఈశ్వర భావన ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. బ్రహ్మార్పణం బ్రహ్మహమి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. నువ్వు చేసే కర్మ పట్ల పూర్తి పరమేశ్వర భావన ప్రసరించితేనే అది నీకు వింతికి హేతు అవుతుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఈయన పరమేశ్వరుని అన్ని ఫలములు నువ్వే అని స్తుతించి పశ్చాత్తప్తుడై పరమేశ్వరుని అనుగ్రహం చేత మళ్ళీ ప్రజాపతిగా కొనసాగింపబడ్డాడని మన కథ మొత్తం దక్షయజ్ఞ విధ్వంసంలో చెప్పబడినటువంటి దివ్య కథ. అందుకే పరమేశ్వరుడికి గురించి చెప్పేటప్పుడు దక్షకు యజ్ఞ వినాశక లింగం అన్నారు. మఖధ్వంసి ఆయన, యజ్ఞధ్వంసి అంటే ఇటువంటి కర్మాభిమానాన్ని ధ్వంసం చేయవాడు అని ఈ స్థితినే మనకు వర్ణిస్తూ నిన్న కూడా మనం స్మరాంతకం చెప్పుకున్నాం, పురాంతకం చెప్పుకున్నాం, ఇప్పుడు మఖాంతకం చెప్పుకున్నాం. స్మరాంతకం ఈ స్తోత్రం చేస్తూ మన మహానుభావుడు రావణుడు తాండవ స్థితిలో చెప్తారు, అఖర్వ సర్వ మంగళాకళాక దంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గదాంతకం భకాంతకం తమంతకాంతకం భజే. దీని వెనకాల ఉన్న అంతరార్థం చూడండి. ఇది కేవలం మ్యూజికల్ గా వినిపించే సౌండ్ మాత్రమే కాదు, గొప్ప సెటన్ ఉంది దీనిలో, మంచి స్వారస్యం ఉంది. వింటూ ఉంటేనే శివతాండవం కనిపిస్తుంది, అది వేరే విషయం. అంతకాంతకం అంటే అందరినీ చంపేసేవాడిని చంపేశాడు. అందరినీ చంపేసేవాడు అంటే యముడు, మొదట కాముడు చివరికి కాలుడు. అదే చెప్పుకున్నాం జనన మరణ హేతువులు వాళ్ళిద్దరు. ఈ జననానికి మరణానికి మధ్య ఉండేవి పుర మఖ భవ గజ అంధక. ఇవి ఇక్కడ చూడవలసింది. శివుడు చంపిన రాక్షసుల పేర్లు ఇవి. స్మరాంతకం మన్మథుణ్ణి చంపాడు. అటు తర్వాత పురాంతకం. పురాంతకం అంటే నిన్ననే చెప్పుకున్నాం, ఈ త్రిపురములో వ్యాపించిన అహంకారం, దాన్ని సంహరించాలి. వీటితో పెట్టుకున్న సంసారం అనేటువంటి భావన, అది భవం, దాన్ని సంహరించాడు. తర్వాత అజ్ఞానంతో నేను చేసే కర్మే సమస్తమైన గొప్పది అనే మఖము, ఈ కర్మబంధమే మఖము అనేటువంటిది, దాన్ని చెప్పాడు. అటు తర్వాత గజాంతకం, ఏనుగుని చెప్పినవాడు. గజాసురుడు సంహారం చేశాడు పరమేశ్వరుడు. గజాసురుడు అంటే ఏమిటి అర్థం అంటే, గజం అంటే ఏనుగు, ఏనుగు అంటే బాగా అంత పెద్ద శరీరం అనేది మనకు లేదనమాట. అందుకు శరీరము కలవారిలో కల్లా గొప్పదాన్ని ఉదాహరణగా తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ దాని ద్వారా చెప్పబడతారు. మనుషుల్లో ఒకడిని చెప్పు అంటే ఎవడు దానిలో గొప్పవాడు అని చెప్తాం కదా. అది శరీరధారుల్లో కల్లా గొప్పదాన్ని ఉదాహరణ చెప్పాలంటే ఏనుగుని చెప్పాలి. అంటే గజ అంటే ఏమిటో కాదు, ఈ దేహమే నేననుకునే దేహాత్మ భావనే గజం. గజానుకున్న గర్వం అంతా ఏంటండి, పెద్ద ఒళ్ళుందనే గర్వం అంతే కదా. ఒళ్ళుందని గర్వించే వాళ్ళందరూ గజాసురుడు. అందుకు ఈ దేహమే నేను అని దేహాత్మ భావన ఎవడుకుందో వాడు గజాసురుడు. ఆ గజాసురుడిని సంహరించాడు పరమేశ్వరుడు. అప్పుడు అంటాడు గజాసురుడు, ఆ కథ చూడనంత విశేషం, అయ్యా నన్ను చంపవు సరే కానీ నా చర్మాన్ని నీకు వస్త్రంగా వేసుకో అన్నాడు. అసలు ప్రతి వారికి ఎవరి చర్మం వారికి వస్త్రం, అవునా కాదా అండి? అందుకే ఈ చర్మాన్ని విడిచిపెట్టి మరో చర్మంలోకి వెళ్ళేట దాన్ని వస్త్రంతోనే పోల్చారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాన్ని గృహాతి నరోపరాని. అయితే చర్మాన్ని వస్త్రంగా ఎవడైనా భావించుతున్నారా? మనం చొక్కా వేసుకుని ఆహా ఎంత చక్కటి చొక్కా అనుకుంటాం, కానీ నేనే చొక్కా అనుకో, కానీ శరీరాన్ని మాత్రం నేనే నేనే అనుకుంటున్నాం. అందుకు మనం అందరం కూడా చర్మము నేనే అనుకుని తిరిగేవాళ్ళం. ఇప్పుడు అహంకారం పోయింది, అదే గజాసుర సంహారం. అయ్యి ఏం చేశాడంటే, చర్మం నేను కాదయ్యా, చర్మం నీకు అలంకారం అన్నాడు. అది విశేషం. శివుడికి అలంకారమే చర్మం అంటే లోపల ఉన్న చైతన్యం అనేది ఉందో దానికి ఆవరణే చర్మం. అది ఇందులో విశేషం. గజా చర్మాన్ని శివుడు ధరించాడు అంటే అందుకు నశించవలసింది ఏమిటంటే ఈ చర్మమే నేను అంటే ఈ శరీరమే నేను అని ఆహాన్ని చీల్చాడు ఆయన. అది గజాంతకం. ఎప్పుడైతే దేహాత్మ భావం నశించిందో ఇంకా నీ లోపల గూడు కొట్టుకున్న అనేక జన్మల అంధకారం దానంతర అదే నశిస్తుంది. అందుకే అంధకాసుర సంహారకుడు అని శివుడికి పేరు, అంధకాంతకం అని. ఎప్పుడైతే అంధకము కూడా నశించిందో ఇంకా మృత్యువు అనేది లేదు. ఎందుకంటే దేనికి మృత్యువు లేదు అది నువ్వని తెలిసిపోయాక నీకు మృత్యు ఉండదు. అది తెలుసుకోండి, చాలా విశేషం ఇది. దేనికి మృత్యువు లేదు అది నువ్వని తెలుసుకోవడమే అమృతత్వం. దేనికి మృత్యు ఉందో అదే నేననుకోవడమే మృతత్వం. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు, ఇంకేమీ లేదు. సింపుల్ చెప్పడం, తర్వాతే ఆలోచించడమే చాలా విశేషం. అందుకే దేనికి మృత్యువు ఉందో అంటే మన శరీరానికి మృత్యు ఉంది, అది నేను నేను అనుకోవడం వల్ల అయ్యో నేను చచ్చిపోతానేమో భయం. కాదయ్యా, ఈ నేను అనే దాన్ని శరీరానికి అంటించేశావు. నేను శరీరం, నేను శరీరం, నేను శరీరం, నేను శరీరం. పుట్టినప్పటి నుంచి నిరంతర భావన, నిరంతర భావన వల్ల నేనే శరీరం, నేనే శరీరం అంటించేవి కనుక ఈ శరీరం పోతుందంటే నేను పోతున్నానేమో అనుకున్నావు. కానీ ఈ శరీరంలో కూడా నేను నేను నేను అని ఏ చైతన్యం వల్ల పలుకుతున్నావో ఆ చైతన్యం వైపు ఈ నేను తిప్పి దానితో తాదాత్మ్యం చెందవయ్యా. అది ఎప్పుడు పోనిది, అమృతత్వం ఉంది అది ఎప్పుడు పోదు. దానితో నువ్వు తిరిగిపోయేటప్పుడు ఎప్పుడు పోనిది నేను అని నువ్వు అనుకుంటే నువ్వెప్పుడు పోకుండానే ఉంటావు కదా. అందుకు పోయే లక్షణం ఉన్న దానితో తాదాత్మ్యించింది నేను పోతున్నానని భావన పడే కన్నా పోని లక్షణంతో ఉన్నటువంటి అమృతత్వంతో తాదాత్మ్యించింది నువ్వు అమృతుడు పోతుంది. అందుకే నేను దానితో తాదాత్మ్యం చేయాలి. అహం బ్రహ్మ అస్మి అంటే మరేమిటో కాదు. అందుకు ఇక్కడ ఆ స్థితి కలిగించాడు. అందుకు అదే చివరికి అంతకాంతకం అంటే అంతకుణ్ణి చంపేదాన్ని చంపేసేవాడు, అజ్ఞాన నాశకుడు. అందుకే స్మరాంతకం నుంచి అంతకాంతకం వరకు ఉన్నటువంటివి జీవుడి యొక్క అవిద్య యొక్క అనేక రకాలైన రూపాలు. ఆ రూపాలన్నింటినీ సంహరించేటువంటి విద్యాస్వరూపుడు పరమేశ్వరుడు. అది ఇందులో చెప్పబడుతున్న భావన. స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం, గజాంతకం, ధకాంతకం, తమంతకాంతకం భజే. ఇది విశేషం.
1: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 27.

శతారిత్రాగ్స్వస్తయే ఆనో మిత్రవరుణాఘృతైర్గవ్యూతిముక్షతం మధ్వారజాగ్నేసి సుక్రతూ ప్రభావాసిసృతం జీవసేన ఆనో గవ్యూతిముక్షతం ఘృతేన ఆమాజనే శ్రవయతం యువానాశ్రుతం మే మిత్రవరుణా వేమ షన్నో భవంతు వాజినో హవేషు దేవతామిద్రావస్వర్గా జంభయంతో హిమృగ్ఞే రక్షాగ్ఞే శిశనేం యస్మద్యూయ వన్నమీవా తేనో అర్వంతో హవనశ్రుతో హవం విశ్వే శృణ్వంతు వాజినో మిద్రావః సహస్రసా మేధసాతా ఇవత్మనా మహో యేధనగ్నే సమిథేషు జభ్రిరే వాజే వాజేవత వాజినో నోధనేషు విప్రా అమృతార్దజ్ఞాః అస్య మధ్వః పిబత మాదయధ్వన్ దృప్తాయాత పథిభిర్దేవయానైః సమిద్ధో అగ్నిః సమిధాసు సమిద్ధో వరేణ్యః గాయత్రీ ఛందా ఇంద్రియం త్రియవిర్గౌర్వయో దధుః తనూన పాచ్ఛుజివ్రతస్తనూపాశ్చ సరస్వతీ ఉష్ణిహాచ్ఛందా ఇంద్రియందిత్యవాడ్గౌర్వయో దధుః ఇళాభిరగ్నిరీజ్య సోమో దేవో అమర్త్యః అనుష్టుప్ ఛందా ఇంద్రియం పంచావిర్గౌర్వయో దధుః సువర్హిరగ్నిః పూషన్వాన్ స్తీర్ణబర్హిరమర్త్యః బృహతీ ఛందా ఇంద్రియం త్రివత్సో గౌర్వయో దధుః దురో దేవీర్దిశో మహీర్బ్రహ్మా దేవో బృహస్పతీ పంక్తిశ్చందా ఇహేంద్రియం దుర్యవాడ్గౌర్వయో దధుః ఉషేయహ్వీ సుపేషా సా విశ్వే దేవా అమర్త్యాః త్రిష్టుప్ ఛందా ఇహేంద్రియం పష్ట

ఏక విఘ్నేశ రుభవస్తుత వైరాజేన శ్రియాశ్రియజ్ఞే హవిరింద్రేవయోదధు హేమంతేన ఋతునా దేవాస్త్రీణవే మరుతస్తుతాః బలేన శక్వారీ సహో హవిరింద్రేవయోదధు శైశిరేణ ఋతునా దేవాస్త్రాయ స్త్రిజ్ఞేషే మృతస్తుతాః సత్యేన రేవతీ క్షత్రజ్ఞే హవిరింద్రేవయో దధుః హోతాయ క్షత్సమిధాగ్నిమిళస్పదేష్వినేంద్రజ్ఞే సరస్వతీమజో ధూమ్రో న గోధూమైః కువాలైర్భేషజం మధు శష్పైర్న తేజా ఇంద్రియం పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయ క్షత్తనూనపాత్సరస్వతీమవిర్మేషో నభేషజం

ఆత్మాభిః పయః సోమః పరిశ్రుతాః ఘృతం మధువ్యన్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షన్నరాశగ్ఞే సన్ననగ్నహుంపతిజ్ఞే సురాయాభేషజం మేష సరస్వతీభిషగ్రథోన చంద్రియశ్వినోర్వపా ఇంద్రస్య వీర్యం బదారైరుపవాకాభిర్భేషజంతోక్మాభిః పయః సోమః పరిశ్రుతాః ఘృతం మధువ్యన్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదిలేళిత ఆజుహ్వా నః సరస్వతీమింద్రం బలేన వర్ధయన్ ఋషభేణ గవేంద్రియమశ్వినేంద్రాయ భేషజం యవైః కర్కంధూభిర్మధూలాజైర్నమాసారం పయః సోమః పరిశ్రుతాః ఘృతం మధువ్యన్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్బర్హి.

ేయస్య వ్యంతు యజ దేవీ ఉషాసా అశ్వినా సుత్రామేంద్రే సరస్వతీ బలన్నవాచామాస్య ఉషాభ్యా అందధురింద్రియం వా సువనే వసుధేయస్య వ్యంతు యజ దేవీ జోష్ట్రీ సరస్వత్యశ్వినేంద్రామవర్ధయన్ శ్రోత్రన్న కర్ణాయోర్యశో జోష్ట్రీభ్యాందధురింద్రియం వా సువనే వసుధేయస్య వ్యంతు యజ దేవీ ఊర్జాహూతి దుఘే సుదుఘేంద్రే సరస్వత్యశ్వినాభిషజావత శుక్రన్న జ్యోతిస్తనాయో రాహూతి ధత్త ఇంద్రియం వా సువనే వసుధేయస్య వ్యంతు యజ దేవా దేవానాంభిషజాహోతారా ఇంద్రామశ్వినా వషత్కారైః సరస్వతీ ద్విషిన్న హృదాయే మతిం హోతృభ్యాందధురింద్రియం వా సువనే వసుధేయస్య వ్యంతు యజ దేవీ స్తిస్రస్తిస్రో దేవీరశ్వినేళ సరస్వతీ

పురాజన్ బ్రహ్మాదు మిత్రాది విషయ ప్రయుక్త్యా మిత్రమేవేనం విషయమం కరోతి బ్రహ్మాజన్ బ్రహ్మాది వర్ణోదు సత్యధర్మేత్యాణమేవేనం సత్యధర్మాజం కరోతి కవితాది సత్యసు వైత్యా గాయత్రీ మేవేతేనాభిద్యాహరతి ఇంద్ర

ఇంద్రప్రమాణోమాత్రం ప్రయత్సరి అర్జునేష్ట సజ్జనైవాస్మ అవరూరం.

0: Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Veda Patah
2: Yajurveda Samhita Patah
3: Om ఇషేత్ వర్జేత్వా వాయవస్థో పాయవస్థ దేవోవస్సవితా ప్రార్పయతో శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమూర్జస్వతేః పయస్వతేః ప్రజావతేః అనమేవా అయక్ష్మామావస్తేన ఈశతమాఘశగుంసో రుద్రస్య హేతిః పరివో వృణక్తో ధ్రువా అస్మిన్ గోపతౌ స్యాత బహ్వేర్యజమానస్య పశూన్ పాహి ఇషేత్రి చత్వారి గుంశతు యజ్ఞస్య ఘోషదసి ప్రతి

సహస్రవలశ అష్టాత్రికంశ్చ సుంధద్భందైవ్యాయ కర్మణే దేవయజ్యాయై మాతరిష్వనః ఘర్మోసి ద్యౌరసి పృథివ్యసి విశ్వ

సారాతజోధ్రువమసి పృథివీం దృగుంహాయర్దృగుంహా ప్రజాందృగుంహస జాతానస్మై యజమానాయ పర్యూహా ధర్త్రమస్యంతరిక్షం దృగుంహ ప్రాణం దృగుంహా పానం దృగుంహా సజాతానస్మై యజమానాయ పర్యూహా ధరుణమసి దివం దృగుంహ చక్షుః దృగుంహ శ్రోత్రం దృగుంహస జాతానస్మై యజమానాయ పర్యూహా ధర్మాసి దిశో దృగుంహయోనిందృగుంహ ప్రజాందృగుంహస జాతానస్మై యజమానాయ పర్యూహా.

ఉపాసతాం చక్షురష్టా చత్వారింశత్యా సంవపామి సమాపో అద్భిరగ్మత సమోషధ యోరసేన సగం రేవతేర్జగతేభిర్మధుమతేర్మధుమతేభిస్సృజ్యధ్వం అద్భ్యః పరిప్రజాతాస్థసమద్భిః పృచ్యధ్వం జనయత్యేత్వా సంయోమ్యగ్నయేత్వాగ్నేశోమాభ్యాం మఖస్య శిరోసి ఘర్మోసి విశ్వ

ఏష్టి ఇంచ వయం విష్మస్తమతోమా మౌగరరుస్తేతి వంమాస్కానువసవస్త్వా పరిగృహ్ణంతు గాయత్రేణ ఛందసా రుద్రాస్త్వా పరిగృహ్ణంతు త్రైష్టుభేన ఛందసా దిత్యాస్త్వా పరిగృహ్ణంతు జాగతేన ఛందసా దేవస్య సవితుస్సవే కర్మ కృణ్వంతి వేధస అర్తమస్యృత సదనమస్యృత శ్రీరసి ధాసి స్వధ

ఏషతో యజమానస్య పరిధిరిడ ఈడిత ఇంద్రస్య బాహురసి దక్షిణో యజమానస్య పరిధిరిడ ఈడితో మిత్రావరుణోత్వోత్తరతః పరిధత్తాం ధ్రువేణ ధర్మణా యజమానస్య పరిధిరిడ ఈడితః సూర్యస్త్వా పురస్తాత్ పాతుకస్య.

0: జుహోర పభర్ధవాసి ఘృతాచేనామ్నా ప్రియేణ నామ్నా ప్రియే సదసి సీద ఏతా అసదంత్ సుకృతస్య లోకేతా విష్ణో పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాం యజ్ఞనియం బాహురసి ప్రియే సదసి పంచదశి చ. ఓం.
1: ఓం నమః శివాయ. You are listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, the next program is Shiva Stotra. In this, you are about to listen దయాగరో భగవాన్ శంకర్ ప్రసెంటెడ్ బై మరగదమణి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ్.

0: नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ओं नमो भगवते रुद्राय। శివమయమైన సభా సదస్సుకు శవనయ్య నమస్సులు తెలియజేసుకుంటూ సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుణ్ణి చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు గనక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమ అని చెప్పాం. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదనమాట, అది అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన? అలాగా ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదామని వెళ్ళిపోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయనవి. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. దీనికి మనకు పురాణాల్లో బ్రహ్మాదయోయత్కృత లోకపాలాహ అనే మాట కనబడుతుంది. బ్రహ్మాది లోకపాలకులు కూడా ఆయన చేత నియమింపబడినటువంటి వారు. అందుకు సర్వకారుణుడైనటువంటి వాడు సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాస్తే సంప్రసూయంతే, బ్రహ్మ విష్ణు రుద్రాదులందరికీ మూలమైన ఏ పరమాత్మ ఉన్నాడో ఆయనే సేనాని, దిశాంచపతి అని చెప్పబడుతూ కారణంతు ధ్యేయ సర్వైశ్వర్య సంపన్న శంభు అని మనకు శాస్త్ర ప్రమాణం. సర్వమునకు కారణమైనటువంటి వాడు, సర్వులకు ఏకైక ధ్యేయమైనటువంటి వాడు. ధ్యేయము అంటే ధ్యానింపదగిన వస్తువుని ధ్యేయము అంటారు. శివుడొక్కడే ధ్యాతవ్యుడు, మంతవ్యుడు, ద్రష్టవ్యుడు, శ్రోతవ్యుడు. మరి ఇతడు సదా నిధి ధ్యాసితవ్యుండు, శ్రోతవ్యుడు, ఆతండు, మంతవ్యుడు, ఆతండు, ద్రష్టవ్యుడు అని శ్రీనాథుడు పరవశించి చెప్తాడు కాశీఖండంలో. ఆయన ధ్యాతవ్యుడు, నిధిధ్యాసితవ్యుడు, ద్రష్టవ్యుడు, చూడదగిన వాడు, వినదగిన వాడు, మననం చేయదగిన వాడు, సర్వము ఆ పరమేశ్వరుడే. అందుకే సర్వ దేవతల చేత పూజింపబడేవాడు గనక వీరందరూ కూడా సేనల స్థానంలో ఉంటే సేనానియై దిక్పాలకులకు దిక్కై దిక్కులకు దిక్కై ఉన్నటువంటి వాడు. అందుకే నీకు ఎవడరా దిక్కు అని హిరణ్యకశిపుడు అడిగితే దిక్కులకు కూడా ఎవడు దిక్కు వాడైనకు దిక్కు అని చెప్పాడు. ఆయనే ఇక్కడ చెప్పబడుతున్న ఈ స్వామి. ఇది విశేషించి సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రతేజాన్ని మనకు చెప్పడం అసౌ అసౌ గుర్తుపెట్టుకోండి. అంత దగ్గరవాడు రుద్రుడు, ఇదొక్కడ చాలు. ఆ సూర్యుడు ఎంత దగ్గరవాడు అంత దగ్గర వాడు. అయ్యా సూర్యుడికి మనకు చాలా దూరం ఉంది, అందుకే ఆయన మన కోసం వస్తున్నాడు ఎన్ని రూపాలతో. సూర్యుడు మనకు అతి దగ్గరవాడది, అందుకే అంతరాదిత్యోపాసనలో వాడేటువంటి విశేషణలో అంతరాదిత్యోపాసనకు విద్య ఉందండి. అందులో వాడేటటువంటి మంత్రముల్లో ఈ మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన నమో హిరణ్య బాహవే మొదలైనవన్నీ కూడా. ఈ అంతరాదిత్య ఉపాసన గురించి మీకు తెలియాలంటే చాందోగ్యోపనిషత్తులో అంతరాదిత్య సంబంధమైన విషయం మనకి గోచరిస్తుంది. యయేషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రుః హిరణ్యకేశః ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణః అని మనకు కనిపిస్తున్నది. అక్కడ కూడా ఆత్మవిద్య ఆవిష్కరణకి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి హిరణ్మయ పురుషుని ధ్యానించమన్నారు. అదే విధంగా మనలో పీతాభాస్వత్యనూపమా అని ఎవడైతే ఉన్నాడో ఆయనే హిరణ్య ఆప్రణఖాత్ సర్వయేవ సున్నహ అని చెప్పబడేవాడు. ఆయన లోపల ఉంటే ఆయన బాహువులతో విస్తరింపజేసి సేనలు అంటే ఇంద్రియములు అని అర్థము. ఇంద్రియాల్లో తన శక్తుల్ని ప్రసరించి మన జీవితానికి ఒక దిక్కై ఒక డైరెక్షన్ అయి నడిపిస్తున్నటువంటి పాలకుడు. అందుకు ఇది అంతరాదిత్య స్వరూపమైనటువంటి వాడు. అందుకే హిరణ్యవాహవే, హిరణ్యం అంటే ఇక్కడ చైతన్యం అని అర్థం. ఆ చైతన్యమే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి విశేష లక్షణం. ఆ హిరణ్యమైనటువంటి చైతన్యమే బాహువులుగా, బాహువులు అంటే విస్తరింపజేసేవాడికి బాహువులు అని అంటారు. మన లోపల ఉన్న ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది తన చైతన్యాన్ని విస్తరింపజేసి ఇంద్రియాలంతా నింపింది. అప్పుడు ఇంద్రియాలన్నీ కదులుతున్నాయి. ఇంద్రియ రూప దేవతలు వీళ్ళు శానలయ్యారు. ఈ శానల్ని ఎవడు కడుతున్నాడో వాడిని లోపలికి రా చూడు. వాడు నీ దేహానికి దిక్కునిచ్చినటువంటి మూలం. ఆయన ఒకడు ఉంటేనే నువ్వు మిగిలినవన్నీ పోల్చుకోగలుగుతున్నావు గనక ఆయన దిశాంచపతయే నమః. సర్వజీవుల హృదయ మండలంలో ఆ చిరాకాశంలో ప్రకాశించే మహాసూర్యుడు ఈ పరమశివుడు. అది అంతరాదిత్యోపాసనకి మనం గ్రహించవలసింది. ఆ స్వామి నమో వృక్షేభ్యో హరికేశభ్య పశూనాం పతయే నమః. నమో వృక్షేభ్యః, ఇక్కడ కూడా వృక్షాల రూపంతో ఉన్నటువంటి స్వామికి నమస్కారము అని అన్నారు. చెట్ల రూపంతో ఉన్న పరమేశ్వరుట. ఇదేమిటండి, చెట్లకి పుట్లకి కూడా నమస్కారం చేస్తారా? అందుకే మేము గొప్పవాళ్ళమయ్యాం, భారతదేశం గొప్పవాళ్ళం, గొప్పదే. చెట్టుకి పుట్టకి దండం పెట్టే జాతి గొప్పదండి. చెట్టులో పుట్టలో కూడా ఈశ్వరుడున్నాడని దర్శించగలిగే జాతి మనది. అందుకే చెప్తున్నాం, మన దేవుడు పరలోకమునందుండి గమనించడు, ప్రతి వస్తువు ఎందు ఆయన నుండి గమనిస్తూ ఉంటాడు. గనకనే చెట్టులో పుట్టలో రాతిలో రప్పలో అన్నిట్లో ఉన్నాడు గనక అన్నిటికీ నమస్కరిస్తాం మనం. రాతికి పసుపు రాసి దండం పెడతాం, ఇది అజ్ఞానమని వాడంటాడు, నీది అజ్ఞానమని మనం అనాలి. దాన్ని కూడా నమస్కరించి తల వంచగలిగే ఉత్తమ సంస్కారం మన జాతిది. అందుకు పరమేశ్వర విభూతి దేవుల్లో కనిపిస్తుందో ముందు వాటికి నమస్కారం చెయ్యగా ఎక్కడ పెడితే అక్కడ నమస్కరిస్తావు. అందుకు పరమేశ్వరుణ్ణి అక్కడ వర్ణించినప్పుడు నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచ పతయే నమః అని మళ్ళీ భూమి మీదకి రాగానే దేన్ని నమస్కరించారు?
1: నమో వృక్షేభ్యో, చెట్లకు నమస్కారం అనండి, తప్పేం లేదు. దీనికి ఏదో వెతికి తీద్దామని ప్రయత్నించండి. వృక్షముల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. వృక్షాన్ని రుద్రుడిగా దర్శించడం చేతనవ్వాలి. ఒక్కొక్క చెట్టుని చూస్తే చని జడల విరబూసు కూర్చున్న రుద్రుడిలా కనిపించితే అంతకన్నా కావాల్సిందే ఉందండి. నమో వృక్షేభ్యో, పచ్చని జడలతో ఉన్నటువంటి పరమశివుణ్ణి వృక్షంలో చూస్తే ఎంతమంది ఉన్నారో వృక్షేభ్య, బహువచనది. వృక్షముల రూపములతో ఉన్నటువంటి వాడు హరికేశేభ్య, మనకు అర్థం కావడానికి చెప్తున్నాడు. హరి అంటే అర్థం ఆకుపచ్చని వర్ణం, హరిత వర్ణం దాని నుంచి వచ్చింది. హరికేశేభ్య అంటే ఆకుపచ్చని వర్ణము గల కేశములతో ఉన్న వృక్షములకు రూపములో ఉన్న రుద్రులకు నమస్కారము. ఎంత బాగా చెప్పాడు చూడండి. అందుకే చెట్లని దేవతల్లా కాపాడుకోవాలని చెప్పింది. ఈ మంత్రం అర్థమైతే వృక్షో రక్షతి రక్షత అని బోర్డు లెక్కలేదు మనకి. ప్రతి చెట్టుని పరమేశ్వరుడుగా చూడగలిగితే ఒక చెట్టుని పెంచి దానికి నీరు పోయడమే రుద్రాభిషేకం అని భావించగలం చాలు అది చేయగలిగితే. అందుకే మనం తోటలు పెంచుకుంటాం, ఇంట్లో తులసి కోట పెట్టుకుని అందులో పోసి పరమేశ్వరుడికి సమర్పించాం అంటాం. అలాంటి మన ఇళ్లలోంచి తులసి కోటలను కూడా తీసేయడానికి వస్తున్న దుర్మతాలను చూస్తూ ఉన్నాం. చిట్ట చివరికి మనకు ఆ రక్షణ కూడా లేకుండా చేద్దామని. ఇక్కడ నమో వృక్షేభ్య, వృక్షముల రూపములతో ఎన్ని రూపాలండి? బిల్వములు, మారేడు, దేవతావృక్షముల పేర్లు చెప్తున్నాం, అశ్వత్థము, రావి, ఇవన్నీ ఈశ్వర రూప వృక్షములు అని. తులసి, ఉసిరిక, కదంబం, ఇవన్నీ దేవతావృక్షములు. ఇది మిగిలిన వృక్షాలని దేవతలు కావా? సర్వము పరమేశ్వరుడే, అన్నీ పెడతాడు ఆయన. విషవృక్షాలు ఆయనే పెట్టాడు. అలాగని చెప్పి దేవతావృక్షం అనేది నోట్లో వేసుకుంటామా? అది దేవతావృక్షమే, మరెవరికో మనకు తెలియదు. లేదా ఏ ఔషధానికో, జిల్లేడు కూడా గొప్పదే, కానీ ఎంతో గొప్పదని కళ్ళకు అద్దుకోలేం కదా, తులసిని అద్దుకున్నట్టు. అలాగే తులసి రసం తాగినట్టు జిల్లేడు పాలు తాగలేం కదా. ఎందుకు? అది అవసరమే, దాని మరో రోగానికి వాడుకుంటాం. కనుక ప్రతిదానికి ఒక దివ్యత్వం పెట్టాడు ఆయన. కానీ ఈశ్వర విభూతి అని ఒకటి ఉంటుందండి. నిప్పు అంతా ఉన్నా కొన్ని చోట్ల నివురు లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా విశ్వేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నా తన పూర్ణ లక్షణం కొన్నిటి ద్వారా ప్రకటిస్తూ ఉంటాడట. అది విశేషం. అందుకే విభూతి యోగంలో ప్రత్యేకంగా ఆయన చెప్పడానికి అర్థం అది. వృక్షముల్లో దీన్ని నేను ఇలా వివరించారే, దాని ద్వారా ముందు తెలుసుకోగలవు. ముందు అలా తెలుసుకుని చెయ్యగా అంతటా ఆయన తర్వాత కనిపిస్తాడు. అందుకే ఇది విభూతి యోగమే. మీకు రుద్రం అంటే ఏమిటో కాదు, విశ్వరూప సందర్శనం, విభూతి యోగం, ఈ రెండే, ఇంకేమిటో కాదు. భగవద్గీతలో విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం ఏవి చెప్పబడ్డాయో అదే రుద్రం అంటే మరేమిటో కాదు. దీని యొక్క పూర్ణ పరమార్థం కూడా రుద్రం వై విశ్వరూపిణం, విశ్వరూపుడైన రుద్రుణ్ణి చూపించబోతోంది. అంటే శివాయ విష్ణు రూపాయ అనే దాన్ని చూపించబోతున్నది. విశ్వరూపుడైన రుద్రుణ్ణి చూపించబోతోంది. ఆ రుద్రుడు రుద్రం వై విశ్వరూపిణం అని జానశ్లోకంలోనే మనకు చెప్పడంలో కారణం ఇది. ఆయన విభూతుల రూపంతో ఉన్నాడు. అయితే గీతలో చెప్పే విభూతి యోగం ఒక్కొక్క దానిలో ఉన్న ఒక్కొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది, లేదా కొన్నింటిలో ఉన్న ఒక గొప్పతనాన్ని చూపిస్తుంది. రుద్రంలో విభూతి యోగం ఎలాంటిది అంటే ప్రతిదానిలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తుంది. అదే చిన్న తేడా. ప్రతిదీ గొప్పదే, దాన్ని నమస్కారం చేయి, ప్రతిదీ గొప్పదే. నీ యొక్క పరిమిత దృష్టితో ఇది ఘోరమని అది అఘోరమని, ఎందుకు నీకు ఘోరమని. కానీ ఆయనకి మాత్రం సర్వసముడు ఆయన. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఆయన సముడై సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అందుకే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ప్రతి దాంట్లో ఎలా ఉన్నాడో చూడు, అది విశేషం. అందుకే ఆ పరమేశ్వరుడు ప్రతి దానిలోంచి నిన్ను అనుగ్రహిస్తున్నాడు. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో, అది లేకపోతే తినగలమా అండి, బ్రతకగలమా చెప్పండి? పచ్చని పొలాలు చూడగానే పరమేశ్వరాన్ని నమస్కరించమని చెప్తోంది వేదం. అలాగా హరికేశేభ్య, పచ్చని కేశములు కలిగినటువంటి వృక్షముల రూపములో ఉన్న స్వామికి నమస్కారము. ఇది మనం గమనించేది. సరే, హిరణ్యబాహవే సేనాన్యే అని చెప్పిన తర్వాత దాన్ని అంతరాదిత్య ఉపాసన అని చెప్పిన తర్వాత మరి ఇటువైపు కూడా రావాలి కదా, నేను దీన్ని కాదనట్లేదు కదా, అందుకు అటువైపు వద్దాం. ఏమిటయ్యా ఈ వృక్షము, ఏమిటయ్యా హరికేశములు అంటే ఈ వృక్షం గురించి కూడా వేదం వర్ణించింది. ఆయన వృక్ష ఇవ దివి తిష్టస్త్యేకః అని వర్ణం ఉన్నది. అంటే వృక్షము వలె స్తబ్ధుడై ఉండువాడు అని. వృక్షాన్ని చూడండి, అలా ఉంటుంది కదలకుండా నిశ్చలంగా, ఎవరికి ఏది కావాలో వాళ్ళు దూసుకుపోతుంటారట దాని నుంచి, అలా చూస్తూ ఉంటుందిట. రాయితో కొట్టు కూడా పండు తీసుకుపోతాట, తీసుకుపోని ఒకడు చక్కగా చేత్తో కోసి తీసుకుపోతాట, తీసుకుపోని అలా ఉంటుందిట. మళ్ళీ వాడు తీసుకుపోగానే మళ్ళీ చిగుళ్ళిస్తూ ఉంటుందిట. ఇది వృక్షానికి ఉన్నటువంటి ఆ లక్షణం. అలా వృక్షానికి ఆ లక్షణం ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఆయన అనుగ్రహం ఉంది కనుక ప్రతి ఉపాధికి ఆ ఉపాధికి అనుగుణమైన ఐశ్వర్యం ఇచ్చిన వాడు ఈశ్వరుడు గుర్తుపెట్టుకోండి, మీకు తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఉదాహరణకి ఈ శరీరం నాది అనుకున్నాం కనుక నా కన్ను భలే అందంగా ఉంది కదా, నా కంటికి ఇప్పటివరకు సైట్ రాలేదండి 70 ఏళ్ళైనా, అది వీడి క్రెడిట్ లాగా. కన్ను తెచ్చుకోవడమే వీడి క్రెడిట్ కాదు, దానికి సైట్ లేకపోవడం అంటే కంటికి సైట్ ఇచ్చిన వాడు వీడికి అంతకాలం చూపుండే యోగం ఉంది కనుక తన నుంచి చూపు అనే శక్తిని అక్కడ పెట్టాడు ఆ ఈశ్వరుడు, గుర్తుపెట్టుకోండి. తనలో ఉన్న దర్శన శక్తిలో ఆ దర్శన శక్తిని ఆయన ఇక్కడ ఇచ్చాడు వీడి యొక్క పుణ్య విశేషం చేత. అలాగే పట్టుకునే లక్షణం చేతికి ఇచ్చాడు, స్పర్శ లక్షణం చర్మానికి ఇచ్చాడు, తన అనంత శక్తుల నుంచి ఇచ్చాడు స్వామి. ఆ ఇచ్చిన ఉపాధి పెట్టుకుని నేను బాగున్నానా లేదా, నేను పొట్టిగా ఉన్నానా, నేను పొడుగ్గా ఉన్నానా, నేను అందంగా ఉన్నానా, ఇవి నేను నేను నేను అనుకుని ఆయన ఇచ్చిన దేహం మీద కూడా మనకు రైట్ లేదండి, అది ఆయన ఇచ్చింది. అందుకు జీవుడు దేహం కాదు, దేహం అంతా ఈశ్వరుడే. దేహం చూడండి ఏకంగా ఎటు వెళ్ళిందో, దేహం జడం కాదు, దేహం ఈశ్వరమయం. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రహురవ్యయం, అంత బాగా చెప్పాడండి. ఇది పచ్చనిదే, దీనిలో కూడా పచ్చదనం ఆ చైతన్యం ఉంటేనే ఈ చెట్టు పనిచేస్తుంది. ఇది ఎక్కడి నుంచి పుట్టింది అంటే దీని మూలం కింద వెతకడం కాదు, వెనక్కి చూడాలి, ఆ పైనుంచి వచ్చింది అది. అంటే దీనికి మూలం, ఈ చెట్టు అంతటికి మూలం ఎవడు, పరమాత్మ అనే విత్తనం, అది నీ గుండె లోపలుంది. ఇది తెలియాలంటే వెనక్కి వెళ్ళు. అధ ఊర్ధ్వమూలం, ఊర్ధ్వం అంటే ఏదో కాదు, హృదయస్థానమే ఊర్ధ్వం మనలో. ఆకాశం నుంచి క్రిందికి వచ్చిన ప్రపంచం, ఈ దృష్టి కూడా చూడండి, రెండును మనం అనుభవిస్తున్నటువంటిది భూమి. ఇటు వద్దాం, మళ్ళీ శరీరం దగ్గర మళ్ళీ వద్దాం, ఇటు అటు తిప్పడమే పని ఇప్పుడు మనకి. ఇక్కడ ఈ ప్రపంచాన్నంతటి కూడా వృక్షంగా వర్ణించింది వేదం. ఎలాగో మీరే చూడండి, వేదం ఇచ్చిన కవిత్వం ఎవడో ఇవ్వలేడు. అసలు మామూలు కవిత్వాలే అర్థం కాని స్థితిలో ఉన్నాం మనం వేద కవిత్వం దాకా. ఎందుకు కానీ వేదం ఇచ్చిన కవిత్వం చూస్తే మనం చెట్టు యొక్క ఫలితం అంతా ఎక్కడ పొందుతాం, కొమ్మలు, పచ్చని ఆకులు, వాటి నుంచి వచ్చే పళ్ళు, వాటిలోంచే పొందుతున్నాం. అంతేగాని కాండం దగ్గరికి దొలిచి వేళ్ళు ఒలిచి అలా పొందట్లేదు కదా. అయితే ఆ చెట్లు వేరే పక్కన పెడదాం, మళ్ళీ ఎటో వెళ్ళిపోవద్దు, ఇక్కడ ఆలోచించండి. అయితే మనకి కావడానికి చెట్ల యొక్క ఫలం ఏరుకోవడానికి ఎక్కడికి వెళ్తాం, పైకి వెళ్ళి ఏరుతాం. కానీ పరమేశ్వరుడు అనేటువంటి విత్తనం నుంచి వచ్చిన చెట్టు యొక్క ఫలాలు మనం పైకి వెళ్ళి ఏరట్టే, కింద నుండి ఏరుకుంటున్నాం. అంటే అర్థం, ఈ భూమి నుంచే ఈశ్వరుడు ఇచ్చిన ఫలితాలన్నీ పొందుతున్నామా లేదా చెప్పండి. ఆయన ఇచ్చిన ప్రతి ఫలితం ఇక్కడి నుంచే పొందుతున్నాం. వర్షం కానివ్వండి, వెలుగు కానివ్వండి, పంటలు కానివ్వండి, రత్నాలు కానివ్వండి, ధనాలు కానివ్వండి, బంగారాలు కానివ్వండి, ఆఖరికి మనం అనుభవించే సుఖాలన్నీ ఎక్కడ పొందుతున్నా, క్రింద పొందుతున్నాం. ఈ క్రింద పొందుతున్న దానికి అంతా ఎక్కడి నుంచి వస్తుంది, పైనుండి వస్తుంది అని మనకు తెలుసు. అందుకే ఊర్ధ్వమూలం అధశాఖం, ఇది విశేషం. ఇది ఇవాళలా కనిపిస్తుంది కానీ రేపు ఇలాగే ఉంటుందని చెప్పగలవా? అశ్వత్థ షాట్, రేపు రేపు ఇలాగే ఉంటుందని చెప్పలేవయ్యా. అందుకే అశ్వత్థ, రేపటి గురించి ఆలోచించకు, ఇప్పుడు కనిపించే స్వరూపించు. అది మారుతూ మారుతూ ఉంటుంది, ఇవాళ ఉంటే రేపు ఉండదు. అందుకే అశ్వత్థ, అది విశేషం. జగద్రూప వృక్షమే అశ్వత్థ వృక్షము అని చెప్తున్నాడు. ఇది ఇది పెద్ద రావి చెట్టు అంటే రావి చెట్టు బొమ్మ వేసుకుని చూడడం కాదు. ఇక్కడ అశ్వత్థము అంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండని నిత్య పరిణామ పేశలమైన జగద్రూప వృక్షము. దీని మూలం అక్కడుంది, దీని వేదాంతం దాకా వెళ్ళక్కర్లే. ఆ సూర్యభగవానుడి పైన ఉన్న వాడి దగ్గర నుంచి ఈ భూమి మొదలైనవన్నీ నడుస్తున్నాయంటే క్రింద ఉన్న మనకి దృశ్యం ఎలా కనిపించింది, అక్కడ కనిపించింది కదా. అలా దర్శించడం, ఇక్కడి నుంచి చూసినప్పుడు అక్కడ కనబడే దృశ్యం. అలాగే ఈ దేహము కూడా అశ్వత్థము ఇవాళ ఉంది కానీ రేపు దీని పరిస్థితి ఏంటో నువ్వు చెప్పలేవు. అందుకే ఈ దేహరూప వృక్షం ఇది అశ్వత్థం, ఇదే బ్రతుకు అంటే. అందుకే సంసారమే వృక్షం. సంసారం అంటే బ్రతుకు. సంసారానికి రెండు అర్థాలు, సంసారం అంటే జగత్తు, సంసారం అంటే బ్రతుకు. ఇది నైఘంటిక అర్థం, నిఘంటువులు చెప్పిన అర్థం. లోకంలో వాడే అర్థాలు వేరు. సంసారం అంటే కాపురం, ఇంకా నీకు సంసారం లేదా అంటాడు. లేదండి అంటాడు వాడు. ఇది కాదు, సంసారం ఎప్పుడూ ఉండేదే అదే అన్నారు. ఒకడెవరో అడిగట్ట, అయ్యా నీకు పెళ్లి పెటాకులు అయ్యాయా, ఇంకా వంట అది నువ్వేనా అన్నట్ట. పెళ్లి పెటాకులు అయ్యాయండి, వంట అది కూడా నేనే అన్నట్ట. ఇది పక్కన పెడదాం. అంటే అది పెళ్ళైన తర్వాత మారిపోయేది, పెళ్లికి ముందు ఉండేది కాదు, ఎప్పుడు ఉండేదే అని. ఈ జీవిత వ్యవహారమే అంత. అందుకే సంసారం అంటే ఏదో కాపురాలు చేసుకుంటే పెళ్లి చేసుకుంటే బోల్డ్ కష్టాలండి అన్నట్ట. అసలు బ్రతుకే కష్టం. అది కష్టం అనుకుని ఇక్కడ ఇక్కడ మరొకటి కష్టం. అందుకు ఇష్టానుసారం బ్రతకడం ముందే అది బరి లేకుండా గిరి లేకుండా తిరిగే పరిహిమాని జీవితం అది. అందుకు ఈ సంసారమే ఒక కష్టమయం, కానీ అందులో ఈశ్వరుని నువ్వు దర్శించగలిగితే అంత ఇష్టమయం మరొకటి ఉండదు. అందుకు ఈ సర్వ జగత్తు, ఈ సంసారం, నీ బ్రతుకు, నీ శరీరమే ఒక అశ్వత్థ వృక్షం. అది రేపు ఉంటుందో ఇవాళ ఉంటుందో తెలియదు. ఉన్నప్పుడే దాన్ని వాడుకో చక్కగా. దీనికి శాఖ ఏది, దీనికి మూలమేదో అటు చూడు. ఊర్ధ్వమూలం క్రింది చూసి తెరక్కయ్యా. పరమేశ్వరుడు ఊర్ధ్వ దృష్టిని ఇచ్చాడు. ఇంక జంతు ఇంకే జంతువుకి ఇవ్వలేదు అది. మిగిలిన జంతువులన్నీ అడ్డంగా చూసేవి, కిందికి చూసేవి, తిరిగే జంతువులు. మనిషి ఊర్ధ్వం చూడగలడు. ఏది మూలమో చూసే అవకాశం ఇచ్చాడు పరమేశ్వరుడు. అందుకే దీని అంతటికీ ఏది మూలం, వృక్షానికి మూలం వెతుకు అది చెప్తున్నాడు. చెట్టు చూసి పైన ఆకులు పళ్ళు ఏరుకు తినడం కాదయ్యా, దీనికి మూలం ఉందే దాన్ని విస్మరించుకు. విస్మరిస్తే దాన్ని నువ్వు తడుపుకోలేవు. దాన్ని తడుపుకుంటేనే ఈ చెట్టు బ్రతుకుతుంది. కనుక ఈ చెట్టును బ్రతికించే అసలు మూలాన్ని తెలుసుకో. అసలు మూలం వెతకాలి. ఆ వెతకడమే ఇంద్రియములు పనిచేస్తున్నాయి. నిజమే, బాగుంది. ఇందులోంచే నేను అన్ని అనుభవిస్తున్నాను, అవునా కాదా అండి? ఎంత గొప్ప దృశ్యం ఎదురుగా ఉన్నా నా దగ్గర చూడగలిగే కన్ను లేనప్పుడు ఏం ప్రయోజనం? అందుకే ఇంద్రియములనే ఈ చెట్టున్నదే, దీని నుంచే మనం ఆనందిస్తున్నాం. ఈ చెట్టుకి ఏది మూలం, ఈ ఫలాలు అనిపిస్తున్న దానికి ఏది మూలం? నా ఇంద్రియాల్లో ప్రసరించే చైతన్యం మూలం. అయితే ఇంద్రియాలకు చైతన్యం సహజ లక్షణమా? సహజ లక్షణం అయితే నేను పడుకున్నప్పుడు ఏమయ్యాయి ఇంద్రియాలు? ఆ దేహం పోయిన నుంచి ప్రాణం పోతే ఏమయ్యింది ఆ ఇంద్రియాలు? అంటే ఇంద్రియాలకు చైతన్యం సహజ లక్షణం కాదు, ఇంద్రియాల్లో చైతన్యం ప్రసరిస్తోంది అని అప్పుడే ఒక స్టెప్ దాటం, ఇంద్రియాలు దాటం. ఇంద్రియాలు వెనకాలే ఉంది. ఇంద్రియాలని ప్రేరేపించే బుద్ధి శక్తులన్నీ ఉన్నాయి. సరే, బుద్ధి పనిచేస్తుంది ఎంతవరకు? కొందరికి ఇంద్రియాలు ఏవి పనిచేయకపోయినా ఒళ్ళు కదలదు కానీ ఆలోచనలు ఉన్నాయండి అంటాడు వాడు. సరే, ఆలోచనలు ఉన్నాయి, సంతోషం. ఈ ఆలోచనలు ఎందువల్ల ఉన్నాయి? ప్రాణం ఒకటి ఉంది కనుక. ఈ ప్రాణం ఎందువల్ల ఉంది? చైతన్యం ఒకటి ఉంది కనుక. అది నశించనిది, అది మూలం. అది ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం, దాని వైపు వెళ్ళవయ్యా పట్టుకో అని. అయితే ఈ మూలం శక్తే వృక్షమంతా వర్తించింది. ముందు నువ్వు చూడాల్సింది ఏమిటి? వృక్షమును ముందు చూస్తావు, తర్వాత మూలాన్ని చూస్తావు. అందుకే ఇంద్రియాలను నిరసించవద్దు. ఇంద్రియాల్లో ప్రసరించేది ఈశ్వర చైతన్యమే అని తెలుసుకుని ఆహా ఆనందించు. ఎంత బాగా ప్రసరిస్తున్నావయ్యా, నా కంటి నుంచి చూపుగా ఉన్నావా? నా కంఠంలో ఇన్ని పలుకులు పలికే శబ్దశక్తిగా ఉన్నావా? నా చెవికి వినగలిగే శక్తినిచ్చేవా అని ఆలోచిస్తే ప్రపంచం చూడక్కర్లే, బ్రతుకు చూసి పరవశించిపోవచ్చు. నాలో ఇన్ని రకాలుగా స్వామి చైతన్యాన్ని నింపుతున్నాడే, ఇలా చిందులు వేసాడండి ధ్రువుడు. గొంతు నుంచి పలుకు రాలేదు, విష్ణువు ఎదురుగా కనబడ్డాడు. స్తోత్రం చేయాలనిపిస్తోంది, స్తోత్రం రావట్లేదు. ఏడిచాడు, కింద పడ్డాడు, దొర్లేడు. వెంటనే నారాయణుడు అవస్థ చూశాడు, శంఖం తగిలించేట బుగ్గకి. వెంటనే స్తోత్రం వచ్చింది. ఓ స్వామి, నా లోపల నిద్రించే పలుకుని నా నుంచి పలికిస్తున్న స్వామి. ఒక అక్కడే కాదు, నా చేతులు కాళ్ళు ఇన్నింటి నుంచి చైతన్యాన్ని నింపుతున్న స్వామినికి నమస్కారం అన్నాడు. ఎప్పుడు తెలిసింది అతనికి ఆ శంఖం తగిలిస్తే పలుకు పలికే పటిమ నాది కాదు ఆయింది అన్న విషయం అప్పుడు తెలిసింది. ఇలా లోపల నుంచి నా చేత పలికించే, నా చేత కదిలించే వాడు వాడు, అదే అధివక్త అని మనం చెప్పుకున్నాం స్వామిని. ఇలా లోపలున్నావే స్వామి, కనుక ఈ వృక్షానికి చైతన్యం ఇచ్చే ఓ మూలస్వరూప అని తెలుసుకున్నాడు. అందుకే ఇలాగ ఒక వృక్షంలో చైతన్య రూపంలో ఎలాగైతే మూల చైతన్యం నిండి ఉందో అదే విధంగా ప్రకృతిలో ప్రతి వాడిని కూడా నిండిపోయి వాడి బ్రతుకు వృక్షాన్ని నడిపిస్తూ దాన్ని పచ్చగా ఉంచేవాడు ఆయనే. అందుకే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశువునాం పతయే నమః. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేద విత్. ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి. ఇక్కడ విశ్వాన్ని వృక్షంతో పోల్చితే, ఇప్పుడు శరీరం గురించి అర్థమైపోయింది, ఇంకా చెప్పక్కర్లేదు అనుకుంటారు. సాధనతో తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు జగద్రూప వృక్షం గురించి మళ్ళీ ఆలోచిస్తే, ఈ జగత్తు అంతా కూడా ఒక మహావృక్షమైతే దీనికి ఏది పర్ణములు, ఏది మూలమో చెప్తున్నాడు. మూలమేది చెప్పేశాడు, ఊర్ధ్వమునందున్న పరమాత్మే దీనికి మూలం. పరంధామము నుంచి వచ్చే ఆ మహాచైతన్యమే నీకు క్రిందికి కనిపిస్తున్న ఈ మొత్తపు జగత్తుకి మూలం. అందుకే ఇది అధహ అని కనబడుతున్నా, అక్షహ అంటే పైన అంతరిక్షం అనే మాట కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇది అధహ అని కనబడుతున్నా, ఇది అక్షజ, అక్షము నుంచి వచ్చింది, అయ్యా ఊర్ధము నుంచి వచ్చింది. అందుకే అధోక్షజ అనే విషయం మనకు చక్కగా చెప్పబడుతున్నది. ఆ అంతరిక్షం అనంతమైన ఆకాశానికి ఆవరు కూడా ఎవడున్నాడో వాడు మూలం, ఆ ఊర్ధమునందున్నవాడు. వాడు పంపిస్తున్నాడు ఇది తెలుసుకుని. చెట్టు యొక్క సమగ్ర జ్ఞానం మూలం నుంచి కొమ్మల వరకు ఉండాలి. అది లేనప్పుడు మూలాన్ని మర్చిపోతే దీన్ని మనమే ఎండబెట్టుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ జగత్తు పచ్చగా ఉండాలంటే మూలాన్ని తడపాలి. మూలాన్ని తడపాలి అంటే జగన్ మూలమైన పరమేశ్వరుని నిత్యం ఆరాధించి ధ్యానించి ఎవడుంటాడో అలాంటి వాడు, వాడు బ్రతుకు వృక్షాన్ని కాపాడగలడు, ప్రపంచ వృక్షాన్ని కాపాడగలడు. అందుకే ఈశ్వరారాధనతోనే మనం ప్రపంచాన్ని కాపాడుకోగలం అనడంలో అంతరార్థం. అందుకే రోజుకోసారి చెట్టుకు నీళ్లు పోస్తాం. అందుకని రోజు పోస్తాం పోస్తాం పోస్తాం అంటే ఎలాగవుతుంది, రోజుకోసారి చెట్టుకు నీళ్లు పోసాం ఎలాగో అదేవిధంగా పరమేశ్వరుణ్ణి రోజు ఆరాధన చేసి జీవితంలోకి వెళ్ళమండంలో అంతరార్థం ఇది. వృక్షమూలమైన పరమేశ్వరుణ్ణి ఆరాధించవయ్యా అని బ్రతుకు బాగుపడుతుంది. ఆయనే ప్రతి దానిలో వ్యాపించున్నాడు. ఎలాగూ పశూనాం పతయే నమః అని ఈ జగద్రూపమైన వృక్షానికి హరికేశములు కూడా ఆయనే. హరికేశేభ్యః పచ్చని ఆకుల రూపంతో ఉన్న జడలతో ఉన్న వృక్షములు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ పచ్చని ఆకులు ఏమిటో చూడాలి. వృక్షం చెట్టు అన్నాం, ఆకులేమిటి? ఆయనే చెప్పాడు, ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థ ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్యం వేదవిత్ సవేదవిత్. వేదం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఈ వృక్షమునకు ఆకులు ఛందస్సులు. మనకు లోకంలో ఛాందసులండి అన్న మాట అంటాం, అలా అనిపించుకోవడం కన్నా గొప్ప విషయం లేదండి. ఛాందసుడు ఛాదస్తం గొప్ప విషయం. ఛందస్సు అంటే వేదమంత్రం. వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకునేవాడిని ఛాందసుడు అని అంటారు. కొందరు పాపం లౌక్యం కోసం మారిపోతూ ఉంటారు, వాళ్ళు ధర్మ ప్రకారం నడిచేవాడిని ఛాందసులు అని అంటారు. ధర్మం యందు విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడు ఛాందసుడుగానే బ్రతకాలి. అందుకు ఛందస్సు అంటే వేదములు. ఈ వేద మంత్రములే పర్ణములుట ఈ చెట్టుకి. ఎప్పుడైనా ఒక చెట్టుకి ఆకులన్నీ తీసిస్తే, ఆకులు లేకపోతే మోడు చెట్టు, పనికిరాని చెట్టు అంటామా లేదు కదా. చెట్టు ఎప్పుడు ఎలా ఉండాలండి? పచ్చగా ఉండాలి, అందంగా ఉండాలి. ఎంత పచ్చని చెట్టు చూడండి అన్నారు. మనకి వర్ణశాస్త్రంలో రంగుల కలర్ థెరపీ అంటారు. దానిలో పచ్చదనం చూస్తే బుద్ధి బాగా పనిచేస్తుందని శాస్త్రం మనకి. పచ్చదనం అనుకున్న శక్తి అది. అందుకే చుట్టూ పచ్చని వాతావరణంలో మహర్షులు తపస్సులు చేసుకుని ఇలాంటి వేదాది మహాజ్ఞానాలు మనకు అందివ్వగలిగారు. అది విశేషం. చుట్టూ పచ్చదనం అంతా కొట్టేసుకుని ఏసీ రూమ్లో కూర్చున్న ఆలోచనలు పనిచేయవు. పచ్చదనం ముందే ఆలోచనలు పనిచేస్తాయి. అందుకు ఈ పచ్చదనం అనేది గొప్ప శక్తికి మంతమైనటువంటిది. అందుకు లోకం పచ్చగా ఉండాలి అంటే వేదం పచ్చగా ఉండాలి. ఛందాంసి యస్య పర్ణాని అంటే వేద మంత్రములే ఈ విశ్వరూప వృక్షమునకు ఆకులు అని చెప్పాడు. ఆకులున్నంత వరకే వృక్షానికి అందం, వేద ధర్మం ఉన్నంత కాలమే ప్రపంచానికి క్షేమం. అది విషయం. కృష్ణ పరమాత్మ యొక్క హృదయం అది. ఛందాంసి యస్య పర్ణాని ఎవరు అన్నారు, అయ్యా గీత ఎప్పుడు చెప్పలేదా అని. నేను ఎప్పుడు చెప్తున్నది గీత, గీత తప్ప మరొకటి కాదు. గీత చెప్పకుండా ఊరుకున్నానా? గీతే వేదాల్లో చెప్పబడింది, హెడ్డింగ్ పెట్టుకోలేదు కానీ. విషయం ఒక్కటేనండి, మనం పుస్తకాలు హెడ్డింగ్లను పరిమితులు పెట్టడం వల్ల ఏవేవో సబ్జెక్ట్స్ చెప్పామనుకుంటున్నాం. ఎప్పుడు నేను చెప్తున్నది ఒకటే సబ్జెక్ట్. కొందరు అంటారు, అయ్యా మీరు విష్ణు గురించి చెప్తే విష్ణువే గొప్ప దేవుడు అంటారు, శివుడు గురించి చెప్తే శివుడే గొప్ప దేవుడు అంటారు. ఎవరయ్యా గొప్ప దేవుడు అంటే మీకు రెండూ అర్థం కాలేదని మనవి అని చెప్పుకుంటారు. ఒకడే దైవం, అది చెప్పడానికి ఆ పేరుతో ఈ పేరుతో ఈ పేరుతో ఆ పేరుతో ఆ శీర్షికతో ఈ శీర్షికతో చెప్పడం ఏంటంటే విశ్వవ్యాపకమైన పరమాత్మను తెలుసుకో, ఈశావాస్యమిదం సర్వం. అది గొడవ మరేమి లేదు, ఏది చెప్పుకున్నా అదే. అందుకే గీతకి ఇప్పుడు భాష్యం చెప్పేశాం కదా, నమో వృక్షేభ్యో హరికేశేభ్యః అంటే అదే శ్లోకం, ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని ఎస్తం వేద సవేదవిత్ అని వేదం చెప్పిన మాటనే. అవ్యక్తమూల ప్రభవస్తస్యైవానుగ్రహోత్థితః బుద్ధిస్కంధమయశ్చైవ ఇంద్రియాంతర కోటరః అని వర్ణించింది మనకు ఉపనిషన్ మంత్రములు. ఇక్కడ శరీర వృక్షానికి నేను చెప్పినట్టే దీనికి మూలం ఏమిటంటే అవ్యక్తమూల ప్రభవాహ. ఆ మూలం అవ్యక్తం, వ్యక్తము కాలేదు అని అన్నాడు. అంటే చెట్టు వ్యక్తమైంది కానీ విత్తనం కనబడలే, వేరు కనబడలే. అందుకు మూలం అవ్యక్తమే, దాని నుంచి వచ్చినవి అన్నీ ఎందువల్ల వచ్చాయి, సర్వై అనుగ్రహోద్ధిత, ఆ మూలము యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది వృక్షం, ఆ మూలమైన భగవద్ అనుగ్రహం వల్లనే వచ్చింది, లేదా మూలమైన ఆత్మ యొక్క అనుగ్రహం వల్లనే దేహం నడుస్తున్నది. అనుగ్రహం అంటే దయ అని మాత్రమే అనుకోవద్దు, అనుసరించి గ్రహించున్నది అని కూడా అర్థం. మన కర్మానుగుణంగా మనల్ని ఎవరు దయ చూపిస్తున్నారో ఆ దయకి అనుగ్రహం, అనుసరించి గ్రహించినది అని. ఈ అంతేకాకుండా అనుగ్రహము అంటే విడిచిపెట్టకుండా గ్రహించేవాడు, ఎక్కడా బ్రేక్ ఉండదు, అది అను అంటే ఒక్కసారి విశ్వేశ్వరుని పట్టుకుంటే అది అనుగ్రహమే. అది అవ్యక్తమూల ప్రభవాహ తస్సైవ అనుగ్రహ ఉత్థిత, ఆ అనుగ్రహం నుంచి ఉత్థిత పైకి లేచినటువంటిది ఇది. దీనికి స్కంధము ఏది అంటే శరీర రూప వృక్షానికి చెప్తున్నాడు బుద్ధి స్కంధమయ, బుద్ధి అనేటువంటి కాండం నుంచి ఇంద్రియాలనే త్వరల్లో ఈ చైతన్యం అంతా వ్యాపించి వచ్చింది అని. ఇంద్రియాంతర కోటర అని చక్కగా శరీరాన్ని వృక్షంగా చూపించారు. ఈ వృక్షపు బ్రతుకంతా కూడా విశ్వేశ్వరుడి మీదే ఆధారపడింది. దీన్ని పచ్చగా ఉంచేవాడు ఆయనే, దీన్ని నిడిపేవాడు ఆయనే. అందుకు ఈ బ్రతుకు చెట్టుని పచ్చగా ఉంచవయ్యా అని కోరుకోవాలి, ప్రపంచపు చెట్టుని పచ్చగా ఉంచవయ్యా అని కోరుకోవాలి. ఎందుకంటే నువ్వు విశ్వ ఈశ్వరుడివి గనక, విశ్వ మూలానివి గనక. అయితే మూలం వేరు చెట్టు వేరు ఎప్పుడు ఉండదు, మూలానికి చెట్టుకి ఎడతగని బంధం ఎప్పుడు ఉంటుంది, ఆ బంధం తెగితే చెట్టే లేదు. అందుకు విశ్వేశ్వరుడే విశ్వరూపుడు కూడా. అందుకు విశ్వేశ్వరుడు వేరు, విశ్వరూపుడు వేరు కాదు. విశ్వరూపుడు విష్ణువును ఒప్పుకుంటే, విశ్వేశ్వరుడు శివుడని ఒప్పుకుంటే రెండు ఒకటి నొప్పుకుని నమస్కారం చేసుకుంటాం. ఇదే సమన్వయం, కొత్తగా తెచ్చుకోవలసింది కాదు, వివేకాన్ని ఉపయోగిస్తే సమన్వయం, దాన్ని కూడా నిద్రపుచ్చితే భేదం. ఎందుకంటే మనకు అన్ని జ్ఞానాలు పెరిగిపోతున్నాయి ఇంగిత జ్ఞానం తప్ప అని అంటారు. అందుకు ఆ ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే అన్ని బాగుంటాయి మనకి. ఆ స్వామి పశుపతయే నమః అని పశుపతి అనే గొప్ప నామం చెప్తున్నారు. చాలా గొప్ప నామం ఇది, శంకరులు కూడా చాలా ఇష్టంగా చెప్పారు. ఈ పశుపతిని పట్టుకుంటే ఈ అల్లోపతి హోమియోపతి అన్నిటికన్నా గొప్ప వైద్యుడు.
2: ప్రథమానువాకంలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం అనేది ప్రధానమైనటువంటి విషయం. అందులో స్వామి ఘోరాఘోరములుగా కనబడుతున్నప్పటికీ కూడా శంతమయా తనువా, అత్యంత శాంతమైన శుభస్వరూపంతో అన్ని చోట్ల ప్రకాశించుగాక, ప్రకాశింపజేయుగాక అని ప్రార్థించి గొప్ప కోరిక కోరుకుంటాడు. అందులో శివోనస్సుమనాభవ నిశీర్య శల్యానాం ముఖ శివోనస్సుమనాభవ. ఈ శివోనస్సుమనాభవ అనే మాట చాలా గొప్ప మాట. ఇది తరచూ తలంచుకుంటూ తన్మయం చెందగడగడానికి అవకాశం ఇచ్చే మాట. పరమేశ్వరుడు మన పట్ల ఎలాగుండాలి అంటే శివ సుమన, ఎవరికి నహ అంటే మాకు, నహ శివ సుమనా భవ, ఓ పరమేశ్వర నువ్వు మాకు ఎల్లవేళలా శివుడవై సుమనస్కుడవై ఉండవయ్యా అని అడిగారు. శివుడవై అంటే శుభంకరుడవై, మంగళకారకుడవై, త్రిగుణాతీత స్థితిని ఇవ్వగలిగే అనుగ్రహ స్వరూపుడవై, ఇన్ని అర్థములు ఉన్నాయి దానికి. శాంతకారకుడవై ఎల్లవేళలా మాకు నువ్వు సుమనస్కుడుగా ఉండు అన్నారు. సుమనస్సు అంటే ఫేవర్ గా ఉండడం అని అర్థం. మన పట్ల ఎల్లవేళలా సుముఖంగా ఉంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళని సుమనస్కులు అంటారు. స్నేహితులు, దేవతలు వీరందరిని కూడా సుమనస్కులు అని. పరమేశ్వరుడు మన పట్ల సుమనస్కుడైతే చాలు, ఆయనతో సోమనస్యం ఉంటే చాలు. మనం ప్రపంచంతో సోమనస్యం కోసం నానాయాతనలు పడుతుంటాం, కానీ పరమేశ్వరుడు మన పట్ల సుమనస్కుడైతే అన్నీ సుమనస్కం అయిపోతాయి. ఎందుకంటే విశ్వమూలం ఆయన, ఆయన మన వైపు ఉంటే విశ్వమే మన వైపు ఉంటుంది, అది కీలకం అన్నమాట. అందుకు శివోన సుమనాభవ అని కోరుకుని సాధనలో, నిన్ను చేరే సాధనలో, నీకు నాకు ఉన్న అనుబంధంలో ఏ ప్రతికూల శక్తులున్నాయో అవే శత్రువులు, వాటి ఎడలాని ఆయుధాలని ప్రయోగించి వాటిని దూరం చేయవయ్యా అని ప్రార్థించారు. ద్వితీయోనువాకంలో నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచ పతయే నమః అని ఆదిత్య స్వరూపుడై సర్వాభీష్ట ప్రదాయకుడై ఉన్నటువంటి రుద్రుడు దిక్కులకు దిక్కు అని చెప్పుకుని దిక్పాలకులకు కూడా నాయకుడైన పరమేశ్వరుడు అని అటు తర్వాత నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః. ఈ మంత్రంలో వృక్షముల రూపంతో ఉన్నటువంటి వాడు, అది కూడా హరికేశేభ్య, ఆకుపచ్చని పత్రములే కేశములుగా ఉన్నటువంటి వృక్షాదుల రూపములతో ఉన్నవాడని, దీనికి లౌకికంగా వృక్షములు దేవతాస్వరూపములని భావించడం, రుద్రతేజం విశ్వమంతా వ్యాపించి ఉంది గనక వృక్షాదులను ఆ విధంగా దర్శించడం ఒకటి చెప్పుకున్నాం. అలాగే మన జీవితం అనేటువంటి వృక్షము సంసార రూప వృక్షము.
3: ఓం నమశివాయ.
4: యు ఆర్ లిసనింగ్ టు శైవం డాట్ ఆర్గ్ రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం డాట్ ఆర్గ్.
1: శివుని యొక్క శక్తి, శివుడు శక్తి ఎప్పుడు ఉన్నవారే. ఆ అమ్మవారి కోసం తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఆ దక్షుడితో చెప్పింది, సరే నన్ను జన్మిస్తాను కానీ నాకు శివునికి వివాహం చేయి, ఎందుకంటే ఆయన యొక్క సహజమైన పత్నిని నేను, అందుకే నేను ఏ రూపంలో వచ్చినా ఆయన చేపట్టవలసిందే, సహజమైన దాంపత్యం అది. ఆ కారణం చేత ఆ పని చేయండి. కానీ వీడు ఈశ్వర అవధ్య విడుకుంది, ఈశ్వరుడు ఉంటే ఉన్నాడుగాక, కానీ నేను సర్వసమర్థుని కదా అనేటువంటి భావన. అందువల్ల ఈశ్వర అవజ్ఞ వీళ్ళు సహజంగా కొంత ఉన్నది. ఎప్పుడైతే ప్రార్థించే వరకు అమ్మవారు, ప్రార్థించి ఫలమిచ్చి తన కుమార్తె అయిన తర్వాత దృష్టి ఎలా మారుతుంది, హ్యూమన్ నేచర్ ఇది. హ్యూమన్ నేచర్ ఏమిటంటే తనకు కుమార్తెగా వచ్చింది కనుక తనకన్నా తక్కువ అనే ఒక మానసికమైన స్థితి ఏర్పడుతుంది. దానితో తన కుమార్తె అంటే అంత అమ్మవారైనా తన కుమార్తె కనుక తన చెప్పినట్టు వింటుందని ఒక మానసికమైన మోహం కప్పుకుంది. దానితో ఏమనుకున్నాడంటే స్వయంవరం ప్రకటించినప్పుడు అందరినీ పిలిపించేట ఈశ్వరుని తప్ప. సరే అమ్మవారు వరమాల పట్టుకుని ప్రవేశించారు సభాభవనంలోకి. ఇది లాంఛనంగా ఇతను ఏర్పాటు చేశాడు, కానీ నేను చెప్పినట్లుగా శివుడిని పిలిపిస్తాడు, ఆయన మెడలో వేయడమే నా పని అనుకుని వచ్చింది. కానీ ఈశ్వరుడు లేడు అక్కడ.

అని అయిపోయాడు. అప్పుడు ఇంకా చేసేదేమీ లేక ఆయన సింహాసనం మీద చతికిల పడితే అప్పుడు బ్రహ్మ విష్ణువే ఓదార్చుతారు, ఒక పిచ్చివాడ ఈశ్వరత్వం తెలియట్లేదు, నువ్వు ఇచ్చి పెళ్లి చేయవలసిందే అని వీళ్ళిద్దరూ బోధించారు. పెద్దవాళ్ల మధ్య ఇంత జరిగాక ఎలా కాదంటాడు, అందుకు మనస్సు అంగీకరించకపోయినా చేసేసాడు వివాహం. ఇలాగా అమ్మవారిని పరమేశ్వరునికి ఇచ్చిన కన్యాదాన ఫలం వల్ల ఈ ముచ్చట చూసి బ్రహ్మదేవుడు కొంతకాలానికి తన ప్రజాపతుల్లో పెద్దవాడిగా ఈయన పదవి ఇచ్చాడు. పదవి ఎందుకు ఇచ్చాడన్నది వీడు మర్చిపోయి తన సమర్థతగా వచ్చింది అనుకుని ఈ పదవితో వచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేసుకుని ఈశ్వర అవజ్ఞ చేయడానికి మరో కర్మ ప్రారంభించాడు. అది ఈశ్వరుడు అవసరం లేకుండానే ఫలితం పొందవచ్చు అని రుజువు చేయడమే దక్షుడు చేసిన యజ్ఞంలో ఉన్న మర్మం. మనం ఈ కథలో చూడవలసింది ఇది. దక్షయజ్ఞం ఒక్కటి చాలు ఈ కర్మ మీమాంసకుల యొక్క సిద్ధాంతాన్ని ఖండించడానికి. పురాణంలో ప్రతి కథ కూడా ఈ అవైదికమైనటువంటి సిద్ధాంతాన్ని ఖండించి అసలు సత్యాన్ని ప్రతిపాదించడానికి వచ్చినవి. అందుకు ఈ కథలో తగిన పరమ రహస్యం ఇది. అందుకు ఈ దక్షుడు తన దక్షతను నమ్ముకున్నటువంటి వాడు. ఎప్పుడైతే ప్రజాపతి అందుకు సిద్ధపడ్డాడో మరి ఋషులు మాత్రం ఏం చేస్తారు, ఋషీనా మార్త్విజ్యం, ఋషులు వచ్చి ఋత్యుక్కులై కూర్చున్నారు అక్కడ. వాళ్ళు యజ్ఞమునకు కావలసినటువంటి మంత్రములను చదవడానికి వాళ్ళు సిద్ధం. ఇక సదస్యాహ సురగణా, ఆ సదస్సులోకి వచ్చి కూర్చున్నారు ఎవరు, దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. ఇంత చేసినప్పటికీ కూడా క్రతుభ్రేష అంటే క్రతుభ్రంశం చేసిన వాడు వచ్చాట. అసలు ఎవడతడు, అతనే క్రతుఫల విధానస్య విధాన వ్యసనినో, క్రతుఫలము యొక్క విధానమునికి సమకూర్చే వ్యసనం కలవాడు అని చెప్పాడు. అంటే క్రతు అనేది ఎలా ఉంటుందంటే సంకల్పం మొదలుకుని ఇచ్చ జ్ఞానము క్రియ ఇదంతా ఎన్ని సమకూరాలండి, అంతా ఆయన తర్వాత కదా వీడు కర్మ చేస్తాడు. ఆ కర్మ చేసేటువంటి వ్యవస్థ తనలో ఉండాలి, ఇంత ఆయన తర్వాత ఫలం రావాలి. ఇదంతా ఎవడు సమకూర్చాడు అసలు. ఒకటి ఫలం పంట రావాలి అంటే విత్తనం వేయడంతో అయిందా, ఎన్ని అనుకూలించాలి. అది ఈశ్వరుని యొక్క వ్యవస్థలో నడుస్తుంది, అది తెలియకుండా అంతా స్వయంకృతమే అనుకునే వాళ్ళకి ఇది పెద్ద పాఠం. అందుకు అన్ని ఏర్పాటు చేసుకున్నాడు గాని ఈశ్వరావజ్ఞ అనేది ప్రధానంగా ఉండడం చేత క్రతుఫల విధానస్య విధాన వ్యసనిన, క్రతుఫల విధానమును ఏర్పాటు చేసేటువంటి ఆ పరమేశ్వరుడు క్రతుభ్రేష, ఆయనే క్రతుభ్రంసకుడయ్యాడు. క్రతుధ్వంసం యజ్ఞం ధ్వంసమయ్యింది కారణం ఈశ్వర అవజ్ఞ చేత. దీని బట్టి తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే ధ్రువం కర్తు శ్రద్ధా విధురమభిచారాయహి మఖాహ. ఇది విశేషం. ఏమిటి అంటే శ్రద్ధా విధురం అంటే శ్రద్ధ లేకుండా చేసేటటువంటి మఖాహ యజ్ఞములు అవి అభిచారములే, అంటే నాశన హేతువులు అని అర్థం. శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞములన్నీ కూడా నాశన హేతువులు అవుతాయనడంలో సందేహం లేదు. ధ్రువం ఇది నిశ్చయం. శ్రద్ధ అంటే అర్థం ఏమిటి, ఈశ్వర అస్తిత్వ భావన, ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ. ఈశ్వర అస్తిత్వ భావన లేకుండా చేసే కర్మలన్నీ నాశన హేతువులు అనడానికి ఇక్కడ దక్షయజ్ఞ విధ్వంస ఘట్టాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించితే దక్షుడు ఆ సభ ఎలా నాశనమైంది మనం పరిశీలించాలి. ఈ యజ్ఞం ఏర్పాటు చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారు, చూసి మురిసిపోతున్నాడు ఆయన ఆనందంగా. ఏ ఈశ్వరుడు లేకపోతే ఏమైంది, ఇంత సమకూడాక యజ్ఞం ఫలించకుండా ఎలా ఉంటుంది అనుకున్నాడు. ఎలాంటి వాళ్ళని గట్టి గట్టి వాళ్ళందరినీ పెట్టుకున్నాడు అక్కడ. ఆ పెట్టుకుని తాను దక్షుణ్ణి సమర్థుణ్ణి అని చేస్తూ ఉన్నాడు. అప్పుడు దధీచి అనే మహర్షి ముందు వచ్చి చూశాడు, మొత్తం అన్నీ బాగున్నాయి ఆ యజ్ఞంలో, ఒక్క ఈశ్వరుడే కనిపించడం లేదన్నాడు. అని చాలు, అన్నీ ఉండి అలంకారాలన్నీ ఉండి ఐదవ తరం లేకపోతే ఎలాంటిదో, అదేవిధంగా సర్వము సమకూడి ఈశ్వరుడు లేకపోవడం అలాంటిది. అందుకు ఈశ్వరుడు లేని కర్మ వ్యర్థము. అందుకు క్రతుఫలాధీశు భువన రక్షాధురీను భోగి కంకను రప్పింపు యాగమునకు, క్రతుఫలాధీశు భువన రక్షాధురీను భోగి కంకను రప్పింపు యాగమునకు అని చెప్పి ఎప్పుడైతే దధీచి బోధించాడో మదమిక్కిన వాడికి తన సమర్థతే గొప్ప అనుకునే అహంకారికి ఏమి మాటలు పడతాయి, వెంటనే దధీచినే మందలించి ఉంటే ఉండు పోతే పో అన్నాడు ఆయన. అప్పుడు ఇతడు ఆడిన మాటలకి కోపగించుకుని ఇంకా ఇతడు ఈశ్వరుణ్ణి పొగుడుతూ నన్ను నిందిస్తున్నాడు, ఇది మెడపట్టి గెంటేయండి అన్నట్ట. నువ్వు గెంటడం ఏంటయ్యా, ఈశ్వరుడి యజ్ఞంలో మేమే ఉండవని దధీచి రైతు వెళ్ళిపోయాడు.

0: లేచి వెళ్ళేటప్పుడు ఆయన వెంట గౌతముడు మొదలైనటువంటి వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం పగదుకో దేనికో భయపడి కూర్చున్నట్లుగా మిగిలిన వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఆ కూర్చుని యజ్ఞం సాగుతూ ఉంటే అది క్రమంగా ఎక్కడ దాకా వెళ్ళిందో తర్వాత కదా మనకు తెలుసు. అసలైన ఆయన కదిలి నారదుడు ఆయన బయలుదేరి కైలాసానికి వెళ్ళి అమ్మవారితో మనవి చేయడం, ఎందుకంటే అయ్యవారితో చెప్తే వాడి సరదా వాడిది కానీ లే అన్నట్టు ముందు అమ్మవారితో చెప్పాడు. అప్పుడు అమ్మవారు బయలుదేరి వచ్చి ఇంత పనిచేశారు. అమ్మవారు అంటే ప్రకృతి, ప్రకృతి నిజంగా పరమేశ్వరుని యొక్క శక్తి. ఇక్కడ చూడండి దక్షయజ్ఞ విధ్వంసం కథలో మీరు ఒక్కడు తీస్తే ఇప్పుడు ప్రపంచంలో మన నాగరికత అంతా కూడా దక్షయజ్ఞమే, ఇంకోటి కాదు. మీరు బాగా గమనించితే మనం చూస్తున్న ఈ భౌతిక నాగరికత అంతా దక్షయజ్ఞమే. దీని అర్థం ఏమిటంటే ప్రకృతి ఏది అంటే పరమేశ్వరుని యొక్క శక్తి. పరమేశ్వరుడు తండ్రి, ప్రకృతి తల్లి, అంటే ఆయన శక్తి అమ్మ, ఆయన అయ్య. ఇది మనం మర్చిపోయి ప్రకృతి ఆయన యొక్క శక్తి అని మర్చిపోయి ప్రకృతి ఒక జడీభూతమైన పదార్థము అని భావన చేసి ఆ ప్రకృతిని లొంగదీసుకోవాలని ప్రయత్నించి అంతా తన సమర్థత అనే ఎక్స్ప్లాయిటేషన్ తో విర్రవీగేటటువంటి భౌతిక నాగరికత ఉన్నదే. ఆ ఎక్స్ప్లాయిటేషన్ ప్రకృతిని తనకన్నా తక్కువగా చూడడం కుమార్తె కదా అనే భావన, ఆ తక్కువగా చూసేటువంటి దృష్టి ఉన్నదే అదే దక్షయజ్ఞం. అంటే మరి ఈశ్వరత్వ స్పృహే లేదు, ఈశ్వరుడు లేకపోయినా పర్వాలేదండి సాధించగలను అనుకునే భౌతిక దృష్టి ఇది. అన్నీ ఉన్నాయి బాగా ఆలోచించుకుంటే ఇంక ఈశ్వరుడు ఎందుకు? కలసి వచ్చిన నాడు జగము పౌరుషకలన మంచాడు, కలసి రాని అతండు సర్వము దైవ ఘటన మంచాడు. తెలివి వేయి విధాలు తెలిచి వేయిట తేలిక నిన్ను అన్నారు విశ్వనాథ్ గారు. అన్ని కలిసి వచ్చినప్పుడు మనమే గొప్పవాడు, ఏదైనా తేడా వస్తేనే దైవం అనుకూలించలేదండి అంటాం. అలాంటి వాళ్ళమే. అలాగే ఇవన్నీ చూసుకుని భౌతికమైనటువంటి అన్ని అమరుతున్నంత కాలం మొన్న ఒకసారి ఒక మహానుభావుడు ప్రశ్న వేశాడు, అసలు దేవుడు ఎందుకండి అన్నాడు. దరిద్రుడికి దేవుడు కానీ అన్ని ఉన్నవాడికి దేవుడు ఎందుకు? మాకేం లోటు? తినడానికి తిండుంది, తిరగడానికి వాహనాలు ఉన్నాయి, కావాలంటే డబ్బు ఉంది, శరీరం ఉంది అనుభవించడానికి. ఇన్నిటితో మేము మంచి చేస్తున్నాం చెడు చేస్తున్నాం, మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు పడి దేవుడు ఎందుకండి మధ్యలో అని. ఇదే దక్షుడు అంటే మరి ఏమిటి కాదు, అన్ని అనుకూలించే గనక వాడు వాగుతున్నాడు. ఏ ఒక్కడి దగ్గర అప్పుడు తెలుస్తుంది అనమాట. అయితే వీడికి పాఠం నేర్పడానికి ఆయన తగ్గించుతూ కూర్చోవాలా? వీడు తెలుసుకుంటే మీ వీడు బాగుపడతాడు. కనుక ఈశ్వరత్వ స్పృహ లేనటువంటి విజ్ఞానం అంతా కూడా దక్షయజ్ఞమే. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈశ్వరత్వ స్పృహ లేని విజ్ఞానం అంతా దక్షయజ్ఞమే. అన్ని సమకూడుతున్నాయి, నాదే సమర్థత అనుకునేవాడే దక్షుడు. అందుకే ఈ మనం చూస్తున్న ఈ నవీన నాగరికతే దక్ష ప్రజాపతికి సంకేతం. ఈ యజ్ఞంలో వాడు ఏం చేశాడు? ప్రకృతిని అవమానించాడు. నువ్వెవరు? నా కూతురువి, వచ్చి శుభ్రంగా అనుభవించు నువ్వు కూడా. అంతేగాని వాడు రాక్కర్లేదు అన్నాడు. ఆమె వస్తే ఓడి మూడుకూడా ఆయన లేని చోటుకు నేను వస్తానా, ఇక్కడ నేను ఎందుకు వచ్చాను అనుకున్నావు? ఏదో నా తండ్రి ఇంట్లో ముచ్చట జరుగుతుంది, నేను లేకపోతే ఏం బాగుంటుంది, నేను కూడా పెట్టే సారే చీర ఏదో పట్టుకుందామని వచ్చాను అనుకున్నావా? ఆహా లెస్స వివేకమే పురహరుండాసించి నాడే నీ స్వాహాకారం అంటుంది అమ్మవారిచ్చి. ఏమనుకుంటున్నావు? ఆహా లెస్స వివేకమే, ఏమైనా బుద్ధి ఉందా నీకు? పురహరుండాసించి నాడే నీ స్వాహాకారం. నేను దేవుడిని ఎదురుండి దండ పెట్టాలి అంటే మన దండం కోసం ఆయన పాపం ఎదురు చూస్తున్నాడా? పురహరుండి ఆశించి ఉన్నాడే నీ స్వాహాకారం. శంభు బాసిట నీ సత్రంభు నందు నేను మృష్టాన్నంబు భుజింపవచ్చితనే. ఆ శివుణ్ణి వదిలి నువ్వు పెట్టి తిండి తిండానికి వచ్చాను అనుకున్నావా నేను అన్నదా ప్రకృతి. అందుకు ఆ తల్లి ఏం చేసింది? ఈశ్వరుడు కనిపించడు కానీ ఈశ్వరుని కనిపించేలా చేస్తుంది ప్రకృతి. ఎలాగూ అంతా మన సమర్థతే అని నిర్వాకం చూపిస్తూ ఉంటే ఒక్కసారి ప్రకృతి క్షోభ చూపిస్తుంది. అది చేసింది అక్కడ తల్లి. తాను ఎప్పుడైతే ఉపసంహరింపబడిందో వెంటనే వీరభద్రుడు పరమేశ్వరుడి కోపం వీరభద్ర రూపంతో వచ్చి మొత్తం ధ్వంసం చేసింది. అలాగా ఆయన కదిలించింది ప్రకృతి. అందుకే పరమేశ్వరుడు యొక్క క్రోధాన్ని ప్రకృతే చూపించగలదు. ఆయన ఎలాంటి క్రోధమో చూపిస్తాను చూడనిది ప్రకృతి. ఆ క్రోధాన్ని ప్రకటించాడు, మొత్తం ధ్వంసమైంది దక్షయజ్ఞం. అందుకే ఈశ్వరత్వ స్పృహ లేకుండా ధర్మాన్ని అతిక్రమించి చేసేటటువంటి కర్మల అన్ని కూడా చెట్ట చివరికి ఇదే గతి పొందుతాయని ఇందులో మనకు చూపిస్తున్నది చక్కని పాఠం. ఏ కాలానికైనా ఏ మానవుడికైనా ఏ సమాజానికైనా అవసరమైనటువంటి పాఠం. అందుకే ఈశ్వర భావన లేని సమాజం అభివృద్ధి చెందలేదు. వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనం పక్కన పెట్టండి, సామాజిక అభివృద్ధి కూడా పరమేశ్వర భావన అవసరం. అందుకే ఆధ్యాత్మికత చెంది ఆధ్యాత్మిక చింతన అనే సమాజమే అభివృద్ధి చెందలేదు. ఇంకా వ్యక్తి గురించి ఏమిటి ఆలోచిస్తారు. అందుకే ఇప్పుడు ఏదో వృద్ధులు అయిపోయింది కనుక కాస్త ఆధ్యాత్మిక చింతనలోకి వెళుతున్నామండి. దక్షుడుగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాలి. వృద్ధులుగా అయిపోవడం అంటే యజ్ఞం అంతా ధ్వంసమైన తర్వాత తెలుసుకోవడం అలా ఉంటుంది అనమాట. దక్షుడుగా ఉన్నప్పుడే సర్వసమర్థతుడు మన దగ్గర ఉన్నప్పుడే గ్రహించిన ఈ బాధే లేదు కదా. అందుకు మొత్తంగా దక్షయజ్ఞం అంతా ధ్వంసమైన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు చూసేట, అయ్యో మూర్ఖుడా, ఎవరిని చెప్పినా వినలేదు, ఈ గతి పొందేవా, ఈశ్వరావజ్ఞ చేశాం అని చెప్పి బయలుదేరేట బ్రహ్మదేవుడే. ఎందుకంటే కొడుకు తప్పు చేస్తే కాచుకోవలసింది తండ్రి, మరి ఏం చేస్తాడు. అందుకు తిన్నగా వెళ్ళి పరమశివుని ప్రార్థన చేశాడు, స్వామి నువ్వు అగ్రహించుడు తగునా అని. నేను అగ్రహించానా అన్నాడయ్యా. వాడి యొక్క దృష్టికి తగ్గ ఫలితం వాడు అనుభవించాడు, నేను ఆ విధంగా వరప్రదానం చేశాను నేను వాడికి అని చెప్తే నువ్వే అనుగ్రహించాలన్నాడు పరమేశ్వరుడు. వెంటనే దయామయుడు గనక అది ఆయన దగ్గర ఉన్న గొప్ప విశేషం, అదొక్కటి అది పట్టుకుని మన బ్రతుకులన్నీ సాగిపోతున్నాయి. అపరాధ సహస్రాన్ని క్రియంతే అహన్ని సమ్మయ దాసోజమితి మామత్వా క్షమస్వ పరమేశ్వర. వేల కొలది అపరాధాలు చేయడం నా వద్దు, ఎన్ని అపరాధాలు చేసినా క్షమించడం నీ వద్దు అది. అందుకోసం దాసుని తప్పులు దండముతో సరి దీనుడై వేడుకున్నాడు. అబ్బాయి గారి తప్పులు నువ్వు క్షమించవయ్యా రమణం. దయాలు సహజంగా దయ ఆయన స్వభావం, కోపం అనేది శిక్షించడానికి చూపించినటువంటి ఫలప్రదాన లీల. అందుకు పరమేశ్వరుడు సరే వస్తున్నాను లేని బయలుదేరాడు. అప్పటికే యజ్ఞవాటిక అంతా భయంకరంగా మారిపోయింది. విరిపేసినటువంటి సుక్ష్మములు, పారేసిన యజ్ఞ ద్రవ్యములు, వాటిపై ముసురుతున్న ఈగలు, అమంగళకరమైన వాతావరణం ఏర్పడి ఉపస్తంభములన్నీ పెకలించబడి తోరణాలన్నీ వాడిపోయి భక్తలై నేల దాలిపోయి ఉన్నాయి. అనేక మృతదేహాలు పడున్నాయి. దక్షుడు కూడా శిరస్సు తెగిపడున్నాడు. అంటే అర్థం ఈశ్వరావజ్ఞ చేసే కర్మ ఎవరైతే చేస్తాడో వాడు తలలేని మనిషి లాంటి వాడు అని చెప్పడం. అందుకు వాడి తల ఖండించబడింది. ఆ పరిస్థితిలో పరమేశ్వరుడు అక్కడ అడుగు పెట్టేటాడు. ఈయన అడుగు పెట్టగానే అదేం ఆశ్చర్యమో గాని అక్కడ తెగినవన్నీ తిరిగి అతుక్కుని వాతావరణం అంతా మంగళకరంగా మారిపోయింది. దానంతటదే మారిపోయింది. ఎందుకంటే పరమ మంగళ స్వరూపుడైన శివుడు పాదం పెట్టాడు. అది ఆయన పాదం పెట్టిన వెంటనే వాతావరణం అంతా దివ్యమైన మంగళకరంగా మారిపోయిన వెంటనే పరమశివుడు ఆ యజ్ఞం పూర్తి చేయడానికి వచ్చాడు. ఎందుకంటే చివరికి ఆయనే ఫల ప్రదాత, లేకపోతే ఆ యజ్ఞం ఫలించదు. ఆయన వచ్చాడు అక్కడికి. వచ్చేటప్పటికల్లా బ్రహ్మదేవుడు నా బిడ్డను బతికించవయ్యా అన్నాడు. వెంటనే వీరభద్రుడిని పిలిచి నాయన తల తీసుకురా అతికిస్తానన్నాడు. వీరభద్రుడికి సశేమనే ఇష్టం లేదు. ఎందుకంటే ఇంత శిక్షించి మళ్ళీ అనుగ్రహించడమే ఏంటి స్వామిని. ఎందుకంటే ఆయన ఒప్పుకున్న భక్తులు ఒప్పుకోరు. అతడు భక్తుడికి అపచారం జరిగితేనే భగవంతుడికి చాలా కోపం, భగవంతుడికి అపచారం జరిగితే భక్తుడికి కోపం. ఇది విశేషం. ఎందుకంటే అమ్మవారు ఎవరు నిజానికి పరమేశ్వరుని భక్తులు కాదు, అది బాగా తెలుసుకోవాల్సింది. పరమేశ్వరుని భక్తులు ఎవరు అంటే ప్రకృతి ప్రథమ భక్తులు. అందుకే మనం పరమేశ్వరుని ఎందుకు భక్తి కలిగి ఉంటే తన దైవం మీద భక్తి కలిగి ఉన్నాడు కదా అని ప్రకృతి మనకు అనుకూలిస్తూ ఉంటుంది. అలా కానప్పుడు ప్రకృతి మనకు అనుకూలించదు. అందుకు ప్రథమ భక్తురాలు ఆమె. ఆమెకు అవమానం జరిగిందని చెప్పి పరమేశ్వరుడు క్రుద్ధుడయ్యాడు. అదే విశేషం. అంతేగాని తనకు అవమానం జరిగినప్పుడు ఆయన కదలలేదు. చూడండి అదే విశేషం. ఈశ్వరుడు నీకు అవమానం అంటే ఆయన కదలలేదు. అందుకు అమ్మవారు వచ్చి తనను అవమానించినట్లు చేసుకుని తన దేహాన్ని విడిచిపెట్టింది. ఎప్పుడు భక్తునికి అపరాధం జరిగింది కదా అని భగవంతుడికి కోపం వచ్చింది. అది విశేషం. ఎందుకంటే మామూలు లోకంలో వాడే నిందాస్తుతుడికి అతీతుడే, మరి పరమేశ్వరుడు మాత్రం అతీతుడు కదా. కానీ తన భక్తునికి అపచారం జరిగినప్పుడు క్రుద్ధుడయ్యాడు ఆయన. మళ్ళీ ఆయన శాంతుడయ్యాడు. ఆయన శాంతుడైనా తన స్వామిని అవమానించిన వారి మీద భక్తుడికి కోపం తగ్గదు. అందుకు అతడు ఏం చేశాడంటే ఇటు ఈశ్వరుడు దాటలేడు, తల తెమ్మన్నాడు ఈయన శివుడు, తల తీసుకురా అన్నాడు వీరభద్రుడిని. అందుకు వీరభద్రుడు చూసి చూసి తన కోపము చెల్లాలి, ఈశ్వరుడు కృపా చెల్లాలి. అందుకు ఏం చేశాడంటే ఒక మేక తల కానీ పట్టుకొచ్చాడు, తెచ్చి ఇది అతికించమని చెప్పాడు. సరే వెంటనే ఇదేం తీసుకొచ్చావు అన్నాడు ఆయన. ఒక్క ముచ్చట మాత్రం తెచ్చయ్యా స్వామి, ఇది మాత్రం కాదనుకో. ఎందుకంటే శివనిందకుడు వీడు శివనింద చేస్తే ఇలాంటి దుర్గతి వస్తుందని ప్రపంచానికి తెలియాలి, దక్షుడిని చూస్తే తెలియాలి. అందుకు వీడికి ఎప్పుడు ఈ తలకాయ ఉంటే ఫ్లాగ్ లాగా తెలుస్తూ ఉంటుంది ప్రపంచానికి శివనిందకుడు యొక్క దుస్థితి ఏమిటో తెలుస్తుంది, ఈశ్వర నింద చేసేవాడికి ఏమిటో అని చెప్తే సరే అని మృత్యుంజయుడు కదండి ఆయన తల పెడితే మరి అమృతత్వం కాక ఇంకేమొస్తుంది. మృత్యుంజయుడు పరమేశ్వరుడు ప్రాణం పోసాడు దక్షుడికి తలపెట్టి. వెంటనే లేచాడు. అప్పుడు తెలుసుకున్నాడు, పరమేశ్వర ఈ క్రతువు ఈ కర్మ కాదయ్యా, ఈశ్వరుడు ఉన్నదున్నావు. నువ్వు లేనప్పుడు కర్మకి ప్రేరణ లేదు, కర్మకి కారణం లేదు, కర్మకి ఫలం లేదు. అది ఈశ్వరుడే ప్రధానం అని తెలుసుకుని అప్పుడు నమస్కారం చేసేట, యజ్ఞమంతా ఈశ్వరమయం అన్నాడు. యజ్ఞము వల్ల అన్ని లభిస్తున్నాయి. ఆ యజ్ఞము ఈశ్వరార్పణగా చేసేది యజ్ఞం. యజ్ఞం అంటే ఆరాధన. అందుకే ఇక్కడ మొదటి చెప్తూ పురుషారాధన మృతే అన్నాడు. పరమ పురుషుని ఆరాధించకుండా చేసేటప్పుడు ఆ కర్మ క్షీణమే అవుతుంది అని కూడా చెప్తున్నారు. పరమ పురుషుడు అతనే యజ్ఞ పురుషుడు, అతనే యజ్ఞ ప్రభువు, యజ్ఞస్య ప్రభువు, యజ్ఞస్వరూప, యజ్ఞస్వరూపుడు, యజ్ఞమునకు ప్రభు అతడు. అటువంటి ఆయన్ని ఉపేక్ష చేయకూడదు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు ఈశ్వర భావన ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. బ్రహ్మార్పణం బ్రహ్మహమి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. నువ్వు చేసే కర్మ పట్ల పూర్తి పరమేశ్వర భావన ప్రసరించితేనే అది నీకు వింతికి హేతు అవుతుంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఈయన పరమేశ్వరుని అన్ని ఫలములు నువ్వే అని స్తుతించి పశ్చాత్తప్తుడై పరమేశ్వరుని అనుగ్రహం చేత మళ్ళీ ప్రజాపతిగా కొనసాగింపబడ్డాడని మన కథ మొత్తం దక్షయజ్ఞ విధ్వంసంలో చెప్పబడినటువంటి దివ్య కథ. అందుకే పరమేశ్వరుడికి గురించి చెప్పేటప్పుడు దక్షకు యజ్ఞ వినాశక లింగం అన్నారు. మఖధ్వంసి ఆయన, యజ్ఞధ్వంసి అంటే ఇటువంటి కర్మాభిమానాన్ని ధ్వంసం చేయవాడు అని ఈ స్థితినే మనకు వర్ణిస్తూ నిన్న కూడా మనం స్మరాంతకం చెప్పుకున్నాం, పురాంతకం చెప్పుకున్నాం, ఇప్పుడు మఖాంతకం చెప్పుకున్నాం. స్మరాంతకం ఈ స్తోత్రం చేస్తూ మన మహానుభావుడు రావణుడు తాండవ స్థితిలో చెప్తారు, అఖర్వ సర్వ మంగళాకళాక దంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గదాంతకం భకాంతకం తమంతకాంతకం భజే. దీని వెనకాల ఉన్న అంతరార్థం చూడండి. ఇది కేవలం మ్యూజికల్ గా వినిపించే సౌండ్ మాత్రమే కాదు, గొప్ప సెటన్ ఉంది దీనిలో, మంచి స్వారస్యం ఉంది. వింటూ ఉంటేనే శివతాండవం కనిపిస్తుంది, అది వేరే విషయం. అంతకాంతకం అంటే అందరినీ చంపేసేవాడిని చంపేశాడు. అందరినీ చంపేసేవాడు అంటే యముడు, మొదట కాముడు చివరికి కాలుడు. అదే చెప్పుకున్నాం జనన మరణ హేతువులు వాళ్ళిద్దరు. ఈ జననానికి మరణానికి మధ్య ఉండేవి పుర మఖ భవ గజ అంధక. ఇవి ఇక్కడ చూడవలసింది. శివుడు చంపిన రాక్షసుల పేర్లు ఇవి. స్మరాంతకం మన్మథుణ్ణి చంపాడు. అటు తర్వాత పురాంతకం. పురాంతకం అంటే నిన్ననే చెప్పుకున్నాం ఈ త్రిపురములో వ్యాపించిన అహంకారం, దాన్ని సంహరించాలి. వీటితో పెట్టుకున్న సంసారం అనేటువంటి భావన అది భవం, దాన్ని సంహరించాలి. తర్వాత అజ్ఞానంతో నేను చేసే కర్మే సమస్తమైన గొప్పది అనే మఖము, ఈ కర్మబంధమే మఖము అనేటువంటిది, దాన్ని చెప్పాడు. అటు తర్వాత గజాంతకం, ఏనుగుని చెప్పిన వాడు. గజాసురు సంహారం చేశాడు పరమేశ్వరుడు. గజాసురుడు అంటే ఏమిటి అర్థం అంటే గజం అంటే ఏనుగు, ఏనుగు అంటే బాగా అంత పెద్ద శరీరం అనేది మనకు లేదనమాట. అందుకు శరీరము కలవారిలో కల్లా గొప్పదాన్ని ఉదాహరణగా తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ దాని ద్వారా చెప్పబడతారు. మనుషుల్లో ఒకడిని చెప్పు అంటే ఎవడు దానిలో గొప్పవాడు అని చెప్తాం కదా. అది శరీరధారుల్లో కల్లా గొప్పదాన్ని ఉదాహరణ చెప్పాలంటే ఏనుగుని చెప్పాలి. అంటే గజ అంటే ఏమిటో కాదు, ఈ దేహమే నేననుకునే దేహాత్మ భావనే గజం. గజానుకున్న గర్వం అంతా ఏంటండి, పెద్ద ఒళ్ళుందనే గర్వం అంతే కదా. ఒళ్ళుందని గర్వించే వాళ్ళందరూ గజాసురుడు. అందుకు ఈ దేహమే నేను అని దేహాత్మ భావన ఎవడుకుందో వాడు గజాసురుడు. ఆ గజాసురుడిని సంహరించాడు పరమేశ్వరుడు. అప్పుడు అంటాడు గజాసురుడు ఆ కథ చూడనంత విశేషం, అయ్యా నన్ను చంపవు సరే కానీ నా చర్మాన్ని నీకు వస్త్రంగా వేసుకోవాలన్నాడు. అసలు ప్రతి వారికి ఎవరి చర్మం వారికి వస్త్రం, అవునా కాదా అండి? అందుకే ఈ చర్మాన్ని విడిచిపెట్టి మరో చర్మంలోకి వెళ్ళేట దాన్ని వస్త్రంతోనే పోల్చారు. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాన్ని గృహాతి నరోపదాని. అయితే చర్మాన్ని వస్త్రంగా ఎవడైనా భావించుతున్నారా? మనం చొక్కా వేసుకుని ఆహా ఎంత చక్కటి చొక్కా అనుకుంటాం, కానీ నేనే చొక్కా అనుకో, కానీ శరీరాన్ని మాత్రం నేనే నేనే అనుకుంటున్నాం. అందుకు మనం అందరం కూడా చర్మము నేనే అనుకుని తిరిగేవాళ్ళం. ఇప్పుడు అహంకారం పోయింది అదే గజాసుర సంహారం. అయ్యి ఏం చేశాడంటే చర్మం నేను కాదయ్యా, చర్మం నీకు అలంకారం అన్నాడు. అది విశేషం. శివుడికి అలంకారమే చర్మం అంటే లోపల ఉన్న చైతన్యం అనేది ఉందో దానికి ఆవరణే చర్మం. అది ఇందులో విశేషం. గజా చర్మాన్ని శివుడు ధరించాడు అంటే అందుకు నశించవలసింది ఏమిటంటే ఈ చర్మమే నేను అంటే ఈ శరీరమే నేను అని ఆహాన్ని చీల్చాడు ఆయన. అది గజాంతకం. ఎప్పుడైతే దేహాత్మ భావం నశించిందో ఇంకా నీ లోపల గూడు కొట్టుకున్న అనేక జన్మల అంధకారం దానంతర అదే నశిస్తుంది. అందుకే అంధకాసుర సంహారకుడు అని శివుడికి పేరు, అంధకాంతకం అని. ఎప్పుడైతే అంధకము కూడా నశించిందో ఇంకా మృత్యువు అనేది లేదు. ఎందుకంటే దేనికి మృత్యువు లేదు అది నువ్వని తెలిసిపోయాక నీకు మృత్యు ఉండదు. అది తెలుసుకోండి, చాలా విశేషం ఇది. దేనికి మృత్యువు లేదు అది నువ్వని తెలుసుకోవడమే అమృతత్వం. దేనికి మృత్యు ఉందో అదే నేననుకోవడమే మృతత్వం. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు, ఇంకేమీ లేదు. సింపుల్ చెప్పడం, తర్వాతే ఆలోచించడమే చాలా విశేషం. అందుకే దేనికి మృత్యువు ఉందో అంటే మన శరీరానికి మృత్యు ఉంది, అది నేను నేను అనుకోవడం వల్ల అయ్యో నేను చచ్చిపోతానేమో భయం. కాదయ్యా, ఈ నేను అనేదాన్ని శరీరానికి అంటించేశావు. నేను శరీరం, నేను శరీరం, నేను శరీరం, నేను శరీరం. పుట్టినప్పటి నుంచి నిరంతర భావన, నిరంతర భావన వల్ల నేనే శరీరం, నేనే శరీరం అంటించేది కనుక ఈ శరీరం పోతుందంటే నేను పోతున్నానేమో అనుకున్నాం. కానీ ఈ శరీరంలో కూడా నేను నేను నేను అని ఏ చైతన్యం వల్ల పలుకుతున్నావో ఆ చైతన్యం వైపు ఈ నేను తిప్పి దానితో తాదాత్మ్యం చెందవయ్యా. అది ఎప్పుడు పోతుంది? అమృతత్వం ఉంది, అది ఎప్పుడు పోదు. దానితో నువ్వు తిరిగిపోయేటప్పుడు ఎప్పుడు పోదిది నేను అని నువ్వు అనుకుంటే నువ్వెప్పుడు పోకుండానే ఉంటావు కదా. అందుకు పోయే లక్షణం ఉన్న దానితో తాదాత్మ్యించింది నేను పోతున్నానని భావన పడే కన్నా పోని లక్షణంతో ఉన్నటువంటి అమృతత్వంతో తాదాత్మ్యించింది నువ్వు అమృతుడు పోతుంది. అందుకే నేను దానితో తాదాత్మ్యం చెయ్యి, అది అహం బ్రహ్మ అస్మి అంటే మరేమిటో కాదు. అందుకు ఇక్కడ ఆ స్థితి కలిగించాడు. అందుకు అదే చివరికి అంతకాంతకం అంటే అంతకుణ్ణి చంపేదాన్ని చంపేసేవాడు, అజ్ఞాన నాశకుడు. అందుకే స్మరాంతకం నుంచి అంతకాంతకం వరకు ఉన్నటువంటివి జీవుడి యొక్క అవిద్య యొక్క అనేక రకాలైన రూపాలు, ఆ రూపాలన్నింటినీ సంహరించేటువంటి విద్యాస్వరూపుడు పరమేశ్వరుడు. అది ఇందులో చెప్పబడుతున్న భావన. స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం, గజాంతకం, ధకాంతకం, తమంతకాంతకం భజే. ఇది విశేషం.
1: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.

ఆగసం శతారిత్రాగ్స్వస్తయే ఆనో మిత్రవరుణాఘృతైర్గవ్యూతిముక్షతం మధ్వారజాగ్నేసి సుక్రతు ప్రబాహవాసి సృతం జీవసేన ఆనో గవ్యూతిముక్షతం ఘృతేన ఆమాజనే శ్రవయతం యువానాశ్రుతం మే మిత్రవరుణాహవేమ షన్నో భవంతు వాజినో హవేషు దేవతామిద్రావస్వర్గా జంభయంతో హిమృగ్ఞే రక్షాగ్ఞే శిశనేం యస్మద్యూయ వన్నమీవా తేనో అర్వంతో హవనశ్రుతో హవం విశ్వే శృణ్వంతు వాజినో మిద్రావః సహస్రసా మేధసాత ఇవత్మనా మహోయేధనగ్నే సమిథేషు జభ్రిరే వాజే వాజేవత వాజినో నోధనేషు విప్రా అమృతార్దజ్ఞాః అస్య మధ్వః పిబత మాదయధ్వన్ దృప్తాయా తపథిభిర్దేవయానైః సమిద్ధో అగ్నిః సమిధాసు సమిద్ధో వరేణ్యః గాయత్రీ ఛందా ఇంద్రియం త్రియవిర్గౌర్వయో దధుః తనూన పాచ్చుజీవ్రతస్తనూపాశ్చ సరస్వతీ ఉష్ణిహాచ్ఛందా ఇంద్రియందిత్యవాడ్గౌర్వయో దధుః ఇళాభిరగ్నిరీజ్య సోమో దేవో అమర్త్యః అనుష్టుప్ఛందా ఇంద్రియం పంచావిర్గౌర్వయో దధుః సుబర్హిరగ్నిః పూషన్వాన్ స్తీర్ణబర్హిరమర్త్యః బృహతీఛందా ఇంద్రియం త్రివత్సో గౌర్వయో దధుః దురో దేవీర్దిశో మహీర్బ్రహ్మా దేవో బృహస్పతీ పంక్తిశ్చందా ఇహేంద్రియం దుర్యవాడ్గౌర్వయో దధుః ఉషేయహ్వీ సుపేషా సా విశ్వే దేవా అమర్త్యాః త్రిష్టుప్ఛందా ఇహేంద్రియం పష్ఠవాడ్గౌ

ఏక విఘ్నేశర్భవస్తుతా వైరాజేన శ్రియాశ్రియజ్ఞే హవిరింద్రేవయోదధు హేమంతేనా ఋతునా దేవాస్త్రీణవే మరుతస్తుతాః బలేన శక్వారీ సహో హవిరింద్రేవయోదధు శైశిరేణ ఋతునా దేవాస్త్రాయ స్త్రిజ్ఞేషే మృతస్తుతాః సత్యేన రేవతీ క్షత్రజ్ఞే హవిరింద్రేవయో దధుః హోతాయక్షత్ సమిధాగ్నిమిళస్పదేష్వినేంద్రజ్ఞే సరస్వతీ మజో ధూమ్రో న గోధూమైః కువాలైర్భేషజం మధు శష్పైర్న తేజా ఇంద్రియం పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్తనూన పాత్ సరస్వతీమవిర్మేషో నభేషజం పథా మధోమతాభరన్నశ్వినేంద్రాయ వీర్యం బదారైరుపవాకాభిర్భేషజంతోక్మాభిః పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షన్నరాశజ్ఞే సన్ననగ్నహుంపతిజ్ఞే సురాయాభేషజం మేషః సరస్వతీభిషగ్రథో న చంద్ర్యశ్వినోర్వపా ఇంద్రస్య వీర్యం బదారైరుపవాకాభిర్భేషజంతోక్మాభిః పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షదిలేళిత ఆజుహ్వా నః సరస్వతీమింద్రం బలేన వర్ధయన్నృషభేణ గవేంద్రియమశ్వినేంద్రాయ భేషజం యవైః కర్కంధూభిర్మధూలాజైర్నమాసారం పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్బర్హిరూర్ణం మ్రదాభిషంగ్న సత్యాభిషజాశ్వినాశ్వా శిశుమతీభిషగ్ధేనుః సరస్వతీభిషక్ దుహ ఇంద్రాయ భేషజం పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్దురోదిశ కవశ్యో నవ్యజస్వతీరశ్విభ్యాన్న దురోదిశ ఇంద్రో నరోదాసీదుఘే దుహే ధేనుః సరస్వత్యశ్వినేంద్రాయ భేషజం శుక్రన్న జ్యోతిరింద్రియం పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్సుపేషా శోషేనక్తందివాశ్వినా సమంజాతే సరస్వత్యాత్విషిమింద్రే నభేషజం శ్యేనో నరజా సహృదాశ్రియానమాసారం పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్దైవ్యా హోతారాభిషజాశ్వినేంద్రం నజాగృ విదివానక్తన్నభేషజైః శూషజ్ఞే సరస్వతీభిషక్సీసేన దుహ ఇంద్రియం పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్తిస్రో దేవీర్నభేషజంత్రయస్త్రిధాతావోపసో రూపమింద్రే హిరణ్యయామశ్వినేళాన భారతీ వాచా సరస్వతీ మహ ఇంద్రాయ దుహ ఇంద్రియం పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్సురేతాస మృషభన్నర్యాపసంత్వష్టా రమింద్రామశ్వినా భిషజన్న సరస్వతీమోజో న జ్యోతిరింద్రియం వృకోనర భసో భిషక్ యశస్సురాయాభేషజ్ఞిశ్రియానమాసారం పయః సోమః పరిశ్రుతా ఘృతం మధువ్యంత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్వనస్పతిజ్ఞేషమితారజ్ఞేషతక్రాదుం భీమన్నమన్యజ్ఞేరాజానం వ్యాఘ్రన్నమాసాశ్వినా భామజ్ఞే సరస్వతీభిషగింద్రాయ దుహ ఇంద్రియం పయః సోమః పరిశ్రుతా
घृतम् मधुव्यन्त्वाज्यस्य होतर्यज होता आयक्षदग्निग्स्वाहाज्यस्य स्तोकानाग्स्वाहा मेधासाम् पृथक् स्वाहाच्छागामश्विभ्याग्स्वाहा मेषज्ञे सरस्वत्यै स्वाहा ऋषभमिन्द्राय सिज्ञेहाय सहास इन्द्रियग्स्वाहाग्निन् नभे एषजग्स्वाहा सोमामिन्द्रियम् स्वाहेन्द्रज्ञे सुत्रामाणज्ञे सवितारम् वरुणम् भिषजाम्पतिग्स्वाहा वनस्पतिम् प्रियम् वाथो नभे एषजम् स्वाहा अदेवा आज्यपाजूषाणो अग्निर्भे एषजम् वयः सोमः परिसृता घृतम् मधुव्यन्त्वाज्यस्य होतर्यज होतायक्षदश्विनौच्छागस्य वपाया मेदासो जुषेताग्ने हविर्होतर्यज होतायक्षत्सरस्वती मेषस्य वपाया मेदासो जुषताग्ने हविर्होतर्यज होता आयक्षदिन्द्रामृषभस्य वपाया मेदासो जुषताग्ने हविर्होतर्यज होता आयक्षदश्विनौ सरस्

ఆయక్షదింద్రమృషభస్య హవిష ఆవాయ దద్య మధ్యతో మేధ ఉద్భ్రూతం పురా ద్వేషోభ్య పురా పౌరుషేయ గృభః ఘసన్ నూనం ఘాసే అజ్రాణాయ్య వాస ప్రథమానాగ్నే సుమత్క్షారాణాగ్నే శతరుద్రియాణ మగ్నిష్వాత్నానాం పీవోపవసనానాం పార్శ్వదశ్రోణితశ్రీత మత ఉత్సాదతోంగాదంగాదవత్తానాంగరాదేవమింద్రో ద్విషతాగ్నే హవిర్హోతర్యజ హోతాయక్షద్వనస్పతిమభిః పిష్టతామయారభిష్టయారశనయాధీత యత్రాశ్వినోశ్చాగస్య హవిషః ప్రియాధామాని యత్ర సరస్వత్యామేషస్య హవిషః ప్రియాధామాని యత్రేంద్రస్య ఋషభస్య హవిషః ప్రియాధామాని యత్రాగ్నేః ప్రియాధామాని యత్ర సోమస్య ప్రియాధామాని యత్రేంద్రస్య సుత్రాణః ప్రియాధామాని యత్రాసవితుః ప్రియాధామాని యత్ర వరుణస్య ప్రియాధామాని యత్ర వనస్పతేః ప్రియా పాథాగ్నేసి యత్ర దేవానామాజ్యపానాం ప్రియాధామాని యత్రాగ్నేర్హోతుః ప్రియా ధామాని తత్రైతాన్ ప్రస్తుత్యేవోపస్తుత్యేవోపవస్రక్షద్రభీయస ఇవ కృత్వీకరా దేవన్ దేవో వనస్పతిర్జిషతాగ్నే హవిర్హోతర్యజ హోతాయక్షదగ్నిగ్యుస్విష్టకృతమయాళగ్నిరశ్వినోశ్చాగస్య హవిషః ప్రియాధామాన్యయాత్ సరస్వత్య మేషస్య హవిషః ప్రియాధామాన్యయాలింద్రస్య ఋషభస్య హవిషః ప్రియాధామాని అయాళగ్నేః ప్రియాధామాన్యయాత్ సోమస్య ప్రియాధామాన్యయాలింద్రస్య సుత్రామ్నః ప్రియాధామాని అయాత్ సవితుః ప్రియాధామాన్యయాద్వరుణస్య ప్రియాధామాన్యయాద్వనస్పతేః ప్రియా పాథాగ్నేసి అయాద్దేవానామాజ్యపానాం ప్రియాధామాని యక్షాదగ్నేర్హోతుః ప్రియాధామాని యక్షత్స్వం మాహిమానమాయాజతామేజ్యా ఇషః కృణోతు సో అధ్వరా జాతవేదా ద్విషతాగ్నే హవిర్హోతర్యజ ఏవం బర్హిః సరస్వతీసు దేవమింద్రే అశ్వినా తేజోన చక్షురక్ష్యోర్బర్హిషా దధురింద్రియం వాసువనే వసుధేయస్య వ్యంతుయజ.

ఇంద్రప్రమాణోమాత్రం ప్రయత్సరి అర్జునేష్ట సజ్జనైవాస్మ అవర్వరూ.

ేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి మారుతత్రేక విమూతిమానుష్కేశ్వరేక్షాగాయే సమాజ్యే దేవనాభిదేవేన భయ పరిగంధామి.

ఆతవేదసం విప్రన్న ఘాతవేదసం యౌత్రయాస్వత్థరో దేవో దేవాచ్యాగృతస్య విప్రాస్తిమనశుక్రశోచిషః ఆజస్వానస్య దర్పిషః హంసస్య

అతిసర్గం దదతో మానవాయోత్వం గంధామనపశ్యమానా అతిశబ్దమరుతో యజ్ఞమేతం వృష్టిత్యావానమృతస్వర్పితం ఆవర్తమానో భువనస్య.